శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 57 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం బృందగానం వింటారు, అమ్మరో అభ్యుదిత భారతి.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashvani. The news read by Sarabjit Kaur. Prime Minister Narendra Modi will visit Karnataka and Telangana today. At around 11 a.m, the Prime Minister will participate in the 45th anniversary celebrations of the Art of Living in Bengaluru and also inaugurate the newly constructed Dhyan Mandir at the Art of Living International Centre. Mr. Modi will also address the gathering during the programme. Thereafter, Prime Minister Narendra Modi will travel to Hyderabad and at around 3 p.m. he will lay the foundation stone and inaugurate the multiple development projects worth around

మీరింతవరకు సత్యదేవుని సంకీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు క్రీస్తు భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు వి బండారు, వాణి జయరాం, ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన క్రీస్తుదేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో కొత్త నిబంధన గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: యేసు ప్రభువుల వారు సిలువ వేయబడడానికి ముందు మేడగదిలో తన శిష్యులతో కడసారి పస్కా విందు చేస్తూ ద్రాక్షరస పాత్ర ఎత్తి పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటారు. అసలు ఈ కొత్త నిబంధన అంటే ఏమిటి? క్రొత్త నిబంధన అనే మాట వినగానే మరేదో పాత నిబంధన ఉండాలి అనే విషయం మనకు స్ఫురించక మానదు. నిజమే, పాత నిబంధన కూడా ఉన్నది. బైబిల్ 66 గ్రంథాల సమాహారం. ఇందులో పాత నిబంధన విభాగంలో 39 గ్రంథాలు, క్రొత్త నిబంధన విభాగంలో 27 గ్రంథాలు ఉన్నాయి. నిబంధన అంటే ఒప్పందం, అగ్రిమెంట్, ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒక అంగీకార పత్రం. ఇంతకు ఏమిటా నిబంధన అని గమనిస్తే, అది దేవునికి మనిషికి మధ్య కుదిరిన ఒక అంగీకారం అని బైబిల్ విశదీకరిస్తోంది. ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరారు. తినవద్దని చెప్పిన వృక్షఫలాన్ని తిన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం నిర్వచిస్తోంది. ఆజ్ఞాతిక్రమం మూలంగా పాపులుగా మారిపోయిన ఆది దంపతులకు, వారి సంతానానికి, తద్వారా యావత్ మానవాళికి పాపం సంప్రాప్తమైంది అని బైబిల్ విశదీకరిస్తోంది. పాపంలో పడిపోయిన ఆదాము హవ్వల్ని రక్షించేందుకు తండ్రి అయిన దేవుడు వాత్సల్యంతో తొలి బలిని ఏదేను వనంలో వారి పాప ప్రాయశ్చిత్తంకై నిర్వహించాడు. రక్తము చిందించందే పాపక్షమాపణ లేదన్నది బైబిల్ ఉవాచ. తదాదిగా దైవం మానవ పాప విమోచనార్థం బలుల్ని, యజ్ఞయాగాల్ని నిర్దేశించాడు. అందువల్ల మనిషి తన పాపాల నుండి విడుదలకై బలులు ఇచ్చేవాడు. బైబిల్లోని లేవీయ కాండమంతటా ఈ బలుల గురించిన విస్తృతమైన ప్రస్తావనలు ఉన్నాయి. ఆ దినాల్లో కుటుంబ యజమాని తనవి, తన కుటుంబ సభ్యులవి అయిన పాపాల నిష్కృతికై జంతుబలిని చేసేవాడు. ఆ బలిజంతువును తీసుకుని అతడు యాజకుని దగ్గరికి వచ్చేవాడు. అప్పుడు ఆ యాజకుడు ఆ కుటుంబ యజమాని చేతిని బలిపశువు తలపై ఉంచడం ద్వారా వారి పాపాలు యజ్ఞ పశువుపైకి ఆరోపించబడేవి. ఆ తరువాత యాజకుడు ఆ జంతువును వధించేవాడు. ఈ తంతు ప్రతి ఏడాది ఆయా కుటుంబ యజమానులు జరిగించడం తప్పనిసరి అయిన నిబంధన. మీ పాపాల నిమిత్తం బలు చేయడం తప్పనిసరి అన్న ఈ నియమమే పాత నిబంధన అంటే. అయితే దైవం ఈ నియమాన్ని ఎక్కువ కాలం కొనసాగించనివ్వలేదు. పాపం చేస్తున్నది మనిషి, అతడికి ప్రత్యామ్నాయంగా బలి అవుతున్నది పశువు. ఇది ధర్మ సమ్మతం కాదు. మానవ పాప ప్రాయశ్చిత్తార్థం జరిగే బలికి మనిషే బలి కావాలి. ఆ వ్యక్తి కూడా పాపరహితుడు, పరిశుద్ధుడై ఉండాలి. కానీ జన్మ కర్మ పాపాలు లేని

0: ఇచ్చాడు. ఆయనను విశ్వసించడం అంటే క్రొత్త నిబంధన కిందికి రావడమే, పాపాల నుండి విమోచన పొందడమే, నరకాగ్ని నుండి రక్షించబడమే. అట్టి రక్షణ భాగ్యాన్ని లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
1: మీరింతవరకు కొత్త నిబంధన గురించి డాక్టర్ కేబీ డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తిముక్తావళి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాళ్టి కార్యక్రమంలో నాటుకోళ్ల పెంపకం వివరాలు వింటారు.
2: ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పెంపకం అత్యంత వేగవంతంగా మరియు శక్తివంతంగా పెరుగుతున్న రంగం. వాణిజ్యపరంగా కోళ్ల పెంపకంలో మూలధనం, దాణా మరియు మార్కెటింగ్ వంటి అంశాలపై కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మాంసోత్పత్తి పారిశ్రామీకరణ వలన సంకరజాతి కోళ్ల పెంపకంపై మొగ్గు చూపడంతో కోడి యొక్క జన్యువులను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా ద్వితీయ ఆదాయపు సంస్థ నుండి ప్రత్యేక ఉత్పాదక పద్ధతులతో ప్రాథమిక సంస్థగా కోళ్ల పరిశ్రమ మారింది. ఫలితంగా చిన్న స్థాయి కోళ్ల వ్యాపారులు అంటే నాటుగుడ్లు మరియు మాంసంపై ఆధారపడ్డవాళ్లు తగ్గడంతో అనేక స్థానిక కోళ్ల జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. జిల్లాలో పౌల్ట్రీ రంగం యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలించగా స్థానిక వినియోగం పెరగడం, నాటుకోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త ప్రాంతాలను అన్వేషించడం మరియు నాటుకోళ్లకు గిరాకీని తీర్చడానికి మరింత చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వినియోగదారులలో సేంద్రీయకరంగా ఉత్పత్తి చేసిన గోధుమ రంగు గుడ్లకి డిమాండ్ ఉండటం వలన పెరటిలో పెరిగిన నాటుకోళ్ల గుడ్లకు విలువ పెరుగుతోంది. అలాగే పెరటికోళ్ల గుడ్ల ఉత్పత్తిదారులు తాము వినియోగించుకోగా మిగిలిన గుడ్లను స్థానికంగా అమ్ముకోవడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని కోడి మాంసం మరియు గుడ్ల ద్వారా తీర్చడానికి చిన్న స్థాయి నాటుకోళ్ల పెంపకము తిరిగి వెలుగులోకి తీసుకువచ్చి వీటిని నిరంతరాయంగా సముచితంగా ఉండడానికి కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అభివృద్ధి చేయాలి. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, వ్యాధుల నుండి కోళ్లను రక్షించడం వంటి వాటిని ప్రధాన సవాళ్లుగా భావించి నాటుకోళ్లను పెంచుకోవడానికి మరియు జిల్లాలో నాటుకోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి కొన్ని ప్రధాన లక్ష్యాలను అనుకరించాలి. ప్రధాన లక్ష్యాలు: నాటుకోళ్ల మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి పెంచడానికి నాటుకోళ్ల జాతుల పెంపకం ప్రోత్సహించడం, ఉత్పత్తి రంగంలో వ్యయాలను తగ్గించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, సూక్ష్మ సంస్థల ద్వారా నాటుకోళ్ల యొక్క ఉత్పత్తి అంటే కోళ్ల సంఖ్యను పెంచడం, కోళ్ల పరిశ్రమ నిర్వహణ కోసం రైతు సోదరులకు శిక్షణలు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని తొలగించి నాటుకోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని అందించడం ద్వారా వారి జీవనోపాధిని పెంచడం, ఇలాంటి అన్నమాట ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడు నాటుకోళ్ల జాతుల విషయానికి వచ్చినట్లయితే, నాటుకోళ్లు సహజంగా ప్రకృతిచే ఎంపిక చేయబడినవి కావున స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండి వంటగది మరియు వ్యవసాయ వ్యర్థాలను ఆహారముగా తీసుకుంటూ మనుగడ సాగిస్తాయి. ఇవి అనేక వ్యాధులకు రోగ నిరోధకతను కలిగి ఉంటాయి. వీటికి గుడ్లను పొదిగే సామర్థ్యము కలిగి ఉండి మరియు తమ సొంత గూడును ఏర్పాటు చేసుకుని గూడులో గుడ్లు పెట్టి వాటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలదు, కానీ ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో అనేక నాటుకోళ్ల జాతులు ఉన్నాయి. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో లభించే స్థానిక జాతులు మరియు పెరటి తోటలో పెంచుకోవడానికి అనువైన మేలైన కోళ్ల రకాల గురించి ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఇందులో మొదటిగా అసీల్, అంటే దీన్ని పందెం కోడి అని కూడా అంటుంటారు. ఇది చురుకుదనం, అధిక శక్తి, గంభీరమైన నడక మరియు పోరాట లక్షణాలకు ప్రసిద్ధి చెందిన జాతి అసీల్. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో ఈ జాతికి చెందిన ఉత్తమ రకం లభిస్తాయి. పీల, ఎర్కిస్ అంటే నలుపు మరియు ఎరుపు, నురి 89 అంటే తెలుపు, కగర్ ఇది నలుపు, చిత్తా

0: నలుపు మరియు వెండి, టీకెర్ అంటే గోధుమ మరియు రెజా అంటే లేత ఎరుపు రంగు, ఈ రకాలు ప్రసిద్ధి చెందినవి. ఉత్పాదకత తక్కువైనప్పటికీ వీటి మాంసంకు మంచి గిరాకీ ఉంది. పొదిగే శక్తి ఎక్కువ, కాళ్ళు బలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా పందెము కోళ్ళగా ఉపయోగిస్తారు. బరువు పుంజులు 4 నుండి 5 కిలోలు, పెట్ట 3 నుండి 4 కిలోలు. 20 వారాలలో బరువు 1220 గ్రాములు. లైంగిక పరిపక్వత వయస్సు 196 రోజులు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 60 నుండి 90, ఫెర్టిలిటీ 66% మరియు సారవంతమైన గుడ్ల యొక్క పొదిగే శాతం 63%. ఇక రెండవదిగా డంకీ. ఈ రకం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం మరియు శ్రీకాకుళం జిల్లాలో మరియు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చూడవచ్చు. ప్రధానంగా గోధుమ మరియు నలుపు రంగులో ఉంటాయి. సగటు బరువు పుంజు 3 కిలోలకు పైగా మరియు పెట్ట 2 కిలోలకు పైగా ఉంటుంది. గుడ్డు పెట్టే వయస్సు 6 నుంచి 8 నెలలు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 25 నుంచి 35. ఇది పందెం కోళ్ళగా కూడా ఉపయోగిస్తారు. తర్వాతదిగా షూగస్. ఇది ఆంధ్ర కర్ణాటక అంటే కోలార్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కనబడతాయి. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వలసల ద్వారా పుట్టుకొచ్చిన జాతి. ప్రధానంగా గోధుమ మరియు నల్ల రంగులో ఉంటుంది. మెడ భాగంలో బంగారు రంగు ఈకలు ఉంటాయి. బరువు పుంజు 2.5 కిలోల వరకు, పెట్ట 1.5 కిలోల వరకు ఉంటుంది. గుడ్డు పెట్టే వయస్సు 5 నుంచి 7 నెలలు. వార్షిక గుడ్డు కోసం 45 నుంచి 60. గుడ్డు ఉత్పత్తి కోసం మరియు కోడి పందాల కోసం పెంచుతారు. ఇవి పెరటి తోటలో పెంచడానికి అనువైనవి. తరువాత కాళ్ళస్థి. ఇవి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాకు సమీపంలో లభిస్తాయి. సాధారణంగా నీలం రంగులో ఉంటుంది, కానీ గోధుమ రంగులో కూడా కనిపిస్తాయి. పుంజుల మెడ మరియు రెక్కల పైభాగాన బంగారు రంగు ఈకలు మెరుస్తూ ఉంటాయి. కాళ్ళు పొడవుగా ఉంటాయి. బరువు పుంజు 2.5 కిలోలు, పెట్ట సుమారుగా 2 కిలోలు. గుడ్డు పెట్టే వయస్సు 6 నుంచి 8 నెలలు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 30 నుంచి 40. వీటిని ప్రధానంగా మాంసం కోసం పెంచుతారు. పెరటి తోటలో పెంచడానికి అనువైనవి. మన రాష్ట్రంలో కడ్నాత్ కోళ్ళ యొక్క డిమాండ్ ఉన్నందున వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కడక్నాత్. ఈ జాతి యొక్క అసలు పేరు కలామాసి. దీని అర్థం నల్ల మాంసం అని. పశ్చిమ మధ్యప్రదేశ్లోని జబువా మరియు ధార్ జిల్లాలో లభిస్తుంది. గుడ్లు లేత గోధుమ రంగులో ఉంటాయి. కోడిపిల్లలు నల్ల నీలం రంగులో ఉంటాయి. బరువు పుంజు 1.5 కిలోలు మరియు పెట్ట 1 కిలో. వార్షిక గుడ్డు 80 గుడ్లు. వీటి మాంసం నల్లగా ఉన్నందున కంటికి ఆకర్షణీయంగా లేకపోయినా చాలా రుచికరంగా ఉంటుంది. సహజ నివాస వాతావరణంలో రోగ నిరోధకతను కలిగి ఉంటుంది, కానీ మేరేక్కు వ్యాధిని తట్టుకోలేవు. ఈ కోళ్ల మాంసములో అనేక రకాల అమైనో ఆమ్లాలు, మాంసకృతులు మరియు విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో మేలైన రకాల విషయానికి వచ్చినట్లయితే వనరాజ. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ళలా పెంచుకోవడానికి 2 లక్షణాలు కలిగిన మేలు రకం, అంటే మాంసం మరియు గుడ్లు. బరువు పుంజులు 1 నుండి 1.5 కిలోలు.
1: మీరింతవరకు నాటుకోళ్ల పెంపకం గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

0: వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ, వాళ్ళు వరి పండించడం అని కానీ, ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు, శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2వ ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్లో దాదాపు 108 మున్సిపాలిటీస్లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతుంది.
0: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని

0: ఆగర విలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8.34 కోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ ఆర్ఎన్బి రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు

హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటలకు

0: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్పై ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ మాతృదినోత్సవ విశేషాలు. అనంతరం మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 18వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా లలితగీతం ఉన్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 22339 ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పొదిలి మండలం వేలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10:00 12:30 కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 సాయంత్రం 6:00 కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు 6:35 జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చంద్రాయుడు బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన పల్లవరాజుల గురించిన విశేషాలు, సినీ గీతం ఉన్న అంశాలుంటాయి. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు స్పాట్లైట్. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవివాశ్రయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషామణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి ఓడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ ఈ పథకం ఎంతోమంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్

0: ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాతో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాతో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానుకున్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 ఏళ్ల క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం May 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ

0: కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ మాతృ దినోత్సవం విశేషాలు, ఇంకా మనసులోని మనసు మాలతీ చందుర్ గారి నవలా ధారావాహిక 18వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా లలిత గీతం మున్నగ అంశాలుంటాయి. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు, వందనాలు. కనిపించిన తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా మే నెల 2వ ఆదివారాన్ని మాతృదినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. మదర్ ఆఫ్ గాడ్స్గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. కానీ పాశ్చాత్య దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్ర జీవనం ప్రారంభించే సంప్రదాయం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అమ్మను రోజు చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో అమ్మ కోసం ఒక రోజును కేటాయించాలని మాతృదినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరో ఇతివృత్తం ఏమిటి అంటే, ఈస్టర్కు ముందు 40 రోజులు లెంట్ డేస్గా పరిగణిస్తారు. 17వ శతాబ్దంలో 40 రోజులలోని 4వ ఆదివారం నాడు తల్లులకు గౌరవపూర్వకంగా మదరింగ్ సండేగా పేరిట ఉత్సవాలు జరిపేవారట. 1872 సంవత్సరంలో అమెరికాలో జూడియావర్ట్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మాతృదినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి బోస్టన్లో సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. సివిల్ వార్ గాయాల స్మృతులను తిరిగిపోయేలా చేసేందుకు మదర్స్ ఫ్రెండ్షిప్ డేగా నిర్వహించాలని అన్న మేరీ జెర్విస్ అనే మహిళ 1905 సంవత్సరం మే నెల 9వ తేదీన ప్రతిపాదించింది. ఆ రోజున చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్ జెర్విస్ మాతృదినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతో పాటు తన తల్లి 2వ

వర్ధన్ సందర్భంగా మేళలలోని 2వ ఆదివారం మాతృ దినోత్సవాన్ని నిర్వహించింది. తొలిసారిగా అమెరికాలో 1910వ సంవత్సరంలో వర్జీనియా రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని జరిపారు. జెర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా 1911 సంవత్సరం నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ గారు మాతృ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో పాటు ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం కూడా మే నెల 2వ ఆదివారం మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా సంప్రదాయంగా మారింది. అమ్మ త్యాగం, సేవ, ప్రేమ వెలకట్టలేనివి, అనిర్వచనీయమైనవి. ప్రేమామృత స్వరూపిణి అమ్మ. మన పురాణాలు తల్లి గొప్పదనాన్ని చాటి చెప్తూ ఉన్నాయి. విఘ్న వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసి విశ్వ ప్రదక్షిణంగా పరిగణించబడి విఘ్నాధిపత్యాన్ని పొందాడు. తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటాడు. అందుకే జగదత్పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటున్నాం. ఇంకా రామాయణంలో తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం రామచంద్రమూర్తి 14 అరణ్యవాసం చేసి మాతాపితరుల గొప్పతనాన్ని చాటారు. పవిత్ర గ్రంథాలైన బైబిల్, ఖురాన్ కూడా తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలుగా తెలియజెప్తూ ఉన్నాయి. తన రక్తమాంసాలను పంచి ఇచ్చే తల్లి ప్రేమ ఆకాశమంతా, సముద్రమంతా, ఇలా ఎల్లలే లేనిది ఆమె అనురాగం. మన ఎదుగుదలకు తన కొవ్వొత్తై కరిగి తల్లికి బిడ్డ ఏమిచ్చి రుణం తీర్చుకోగలడు? అనుక్షణం తల్లిని గుర్తుంచుకోవాలి. అందుకే వారిని వృద్ధాప్యంలో వారి చేయిబట్టి నడిపించాలి. వారి తల్లిదండ్రులుగా, వారి తల్లిగా మీ తల్లిదండ్రులను. తల్లులందరికీ శతదా సహస్రదా పాదాభివందనాలు, శుభాకాంక్షలు. మీరింతవరకు నేటి మాట శీర్షికన అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రకటనలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు ఈ లలిత గీతం వింటారు.

0: टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: नाना, कॉलेज फीस एक्कुवा।
2: अमलु,
1: గుర్తుందా బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో

0: केवाईसी तो केवाईसी अपडेट चेंज चंडी खाता हो तुंदी एक्टिव पूर्ति का फ्री पदा
1: ఎక్కడికి
0: అడ్మిషన్ కోసం ఖాతా యాక్టివ్ అయ్యింది
1: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
3: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలాధార వాహిక 18వ భాగం వింటారు పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

అరుణకి మనస్సులో దిగులుగా ఉంది. రైలు దిగినప్పటినుంచి మళ్లీ ఈ క్షణందాకా తాము ఒక్క నిమిషం కూడా ఊరికే కూర్చోలేదు. రకరకాల పట్టుచీరలు కట్టుకోవడం, ఇటు అటు తిరగడం ఒకే హడావిడి. పరిచితులందరూ ఇప్పుడు చిరపరిచితుల వలె పలకరిస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో తమ మధ్య ఉన్న ఆప్తులన్నట్లుగా ఆదరించారు. స్వేచ్ఛగా ఎవరేమనుకుంటారో అన్న సంశయాలు లేకుండా హాయిగా ఉన్నారు. ఈ మూడు రోజుల్లో ఏ ఒక్కరూ తమని పాట కచేరీకి వచ్చిన వాళ్ల వలె చూడలేదు. ఏదో బంధువులను చూసినట్లుగా చూశారు. వేళాకోళాలు, పరిహాసాలు, నవ్వులు, వీటిల్లో అపశృతి లేదు, హద్దులకు మించిన చొరవ లేదు. వీటన్నిటి మధ్యన ఒక మమత, ఒక స్నేహం కనిపించింది అరుణకి. మళ్లీ మద్రాసు, ఆ మమ్మగారు, ఆ ఇల్లు, ఏదో భయం, దిగులు, తూచి తూచి మాట్లాడాలన్న భావం. మనసు విప్పి నువ్వే కావాలి, నాకు నువ్వులేంది క్షణం గడవదు అని పైకి చెప్పని చెప్పలేని రాజా. లాంచీలో ఎక్కాక రాజారావు అన్నాడు, అరుణగారు ఏమిటి చాలా నిశ్శబ్దంగా ఉన్నారు, మమ్మల్ని విడిచిపోతున్నందుకు దిగులా, లేక మద్రాసు మీద గాలి మళ్ళిందా? అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అనుకోకుండా ఈ పరిసరాలకు వచ్చాను. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వస్తానా రానా అన్న ఆలోచన వచ్చింది. నన్ను అడిగితే మీరు ఈ వైపులకి రారు అన్నది ఖచ్చితంగా చెప్పగలను. ఎలాగో, ఎందుకంటున్నారట్లా? నే రాకూడదని ఎక్కడుంది? ఉంది, ఎంజీఎం గారి ఆజ్ఞలో అన్నాడు రాజారావు మామూలుగా. అరుణ మాట్లాడలేదు. ఇంతకీ అమ్మమ్మగారు మీకేమవుతారో చెప్పనే లేదు. అడవిలో ఉసిరికాయకి సముద్రంలో ఉప్పుకు ఏమిటి సంబంధం చెప్పండి? ఆమె నాకేమీ కాదు, నేను ఆవిడికి ఏమీ కాను. మరి అలాంటప్పుడు మీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? ఏం మీ గురించి తెలియలేదా? ఏం తెలిసాయి? మీరు మామలింగాన్ని పెళ్లి చేసుకోబోతున్నారని, బాగా పాడతారని, మీకు పొడవాటి జడ ఉందని, ఎంఏ పాస్ అయ్యారని, అయితే కాస్త ప్రథమ కోపమని, కోపం వస్తే మొహం ఎర్రగా కందిపోతుందని, ఇవి మీకు ప్రత్యేకంగా తెలియనక్కర్లేదులేండి, నాతో పరిచయం అయిన ప్రతివారికి తెలుస్తుంది. అమ్మమ్మగారితో నాకు అలాంటి పరిచయమే ఉందనుకోండి, లేకపోతే ఈ విషయాలు అందరికీ తెలుసుననే అనుకోండి అన్నాడు రాజారావు. పోని మీ గురించి చెప్పండి. ఏం చెప్పమన్నారు? నా గురించి తెలుసుకున్నందువల్ల మీకు వచ్చే లాభం ఏమైనా ఉందా? అందుకని కాదు. చూడండి, నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు, మీరు నా గురించి అడగకూడదు. ఈ ప్రశ్నల వల్ల మన ఇద్దరికీ ప్రయోజనం లేదు అన్నాడు రాజారావు సీరియస్గా. అరుణకి ఇబ్బందిగా ఉంది. ఇతను మనసులో ఏదో పెట్టుకుని భావగర్భితంగా మాట్లాడుతున్నాడు. అరుణ మరి మాట్లాడలేదు, కానీ మనసులో ఏదో అసంతృప్తిగానే ఉంది. ఎన్నిసార్లు అడిగినా ఇతను అమ్మమ్మగారికి తనకి మధ్య గల పరిచయాన్ని గురించి చెప్పడం లేదు. ఎందుకనో, అమ్మమ్మగారంటే కోపం, రాజా అంటే హేళంతో కూడిన ఒక విధమైన సానుభూతి ఉంది. వాళ్ళందరి గురించి ఇంత సన్నిహితంగా తెలిసిన ఇతను వాళ్ళకి ఏమవుతాడు? మీరు చిన్నప్పుడు అమ్మమ్మగారింట్లో పెరిగారా? లేదే. మరి ఏమిటి మరి? మీరు చెప్పకపోతే మీ గురించి అమ్మమ్మగారిని అడుగుతాలేండి. మీరు నా గురించి అడుగుతున్నప్పుడు అమ్మమ్మగారి ముఖంలోని భావాలు చూడ్డానికైనా మద్రాసు రావాలనుంది. రమ్మంటారా? మీతో పాటు రైల్లో వచ్చేస్తాను. ఆ పైన అక్కడ ఏదైనా జరిగితే మాత్రం నన్ను బ్లేమ్ చేయకూడదు. మీరు ప్రతిదీ వేళాకోళంగా మాట్లాడుతున్నారు. ఏ మాట సీరియస్గా తీసుకోవాలో ఏది కాదో నాకు అర్థం కావడం లేదు. నా మాటల్ని సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అడిగానా, ప్రార్థించానా? మిస్ అరుణ, ఒక్క క్షణం ఆలోచించి చూడండి. నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీ పేరు

అడిగాను. అది కూడా అల్లరికి. మీ తల్లిదండ్రులు ఎవరని గాని, మిమ్మల్ని అమ్మమ్మగారు ఎలా అంజనం వేసి పట్టిందని గాని అడిగానా? పెళ్లిలో అనుకోకుండా తటస్థపడ్డాం. కామన్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ కామన్ విషయాలు మాట్లాడుకున్నాం. మీ రైలు మీరెక్కుతారు, నా ఊరికి నేను వెళ్ళిపోతాను బస్, అన్నాడతను సీరియస్గానే. సంభాషణ పోను పోను బరువవుతున్నది. 2 రోజుల నుండి నవ్వి నవ్వించిన ఈ వ్యక్తి ఎందుకింత గంభీరంగా అవుతున్నాడు? అతను గంభీరంగా ఉంటే తనకేం బాధట, తనెందుకు ఫీల్ అవ్వాలట? మీరు ఏ ఊరికి వెళ్తారు? అడిగింది అరుణ. మా ఊరు, అన్నాడతను. ఎట్లా అడిగినా అతని చేత స్వంత విషయాలు చెప్పించలేకుండా ఉంది. మిస్ అరుణ, మీరు ఎన్ని విధాల ప్రశ్నలు వేసినా నా గురించిన వివరాలు మీరు నా చేత చెప్పించలేరు, అన్నాడు నవ్వుతూ. ఆ మిస్ అన్న మాటని కాస్త ఒత్తి పలుకుతూ. పోన్లేండి, మీరు చెప్పబోతే అమ్మమ్మగారిని అడుగుతా. అడగండి, ఆవిడ చెప్పదలుచుకుంటే చెప్తుంది, అంతేగాని ఈ వైపు నుంచి ఒక్క మాట కూడా రాదు, అన్నాడతను దృఢంగా. రేవులో దిగేసరికి 3:30 అయింది. కార్లలో సామానెక్కించి స్టేషన్కొచ్చారు. మద్రాసు మెయిల్ రావడానికి ఇంకా వ్యవధి ఉందన్నారు. ఈలోగా మనం ఊళ్ళోకెళ్ళి కాఫీ తాగి రావచ్చు. పదండి, కాఫీ తీసుకుందాం, అన్నాడు రాజారావు. వద్దొద్దు, పొట్ట చాలా హెవీగా ఉంది, గొలుసులు వేసి లాక్కెళ్ళినా నేను కదల్లేను, అంది రమోల. పోనీ ఇక్కడ రిఫ్రెష్మెంట్ రూమ్లోంచి తెప్పిస్తాను. ఆ పని చెయ్యండి, అంది మీనాక్షి. కాఫీలు పట్టించుకొస్తూ, రైలు 6 గంటలు లేటుట, ఇంకా విశాఖపట్నం కూడా రాలేదుట, అన్నాడు రాజారావు. మై గాడ్, బా, ఎప్పుడు అంతే. సరదాగా గడిచిన ప్రయాణాలన్నీ ఆఖరి క్షణంలో యాంటీ క్లైమాక్స్ లాగా ఇలాగే అవుతాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అడిగింది రమోల. మీ ఇష్టం, రాజమండ్రిలో ఏమైనా చూడదలుచుకుంటే చూద్దాం, అన్నాడు రాజారావు. అది కాదు గాని, సినిమాకెళ్దాం, సామాను క్లోక్రూమ్లో వేసి, అంది రమోల ఉత్సాహంగా. నేను రాలేను, వెయిటింగ్ రూమ్లో నడుం వాల్చనిస్తారేమో కనుక్కోండి, ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ లేకపోతే ఉండనిస్తారేమో, అడిగింది మీనాక్షి. ఎస్ఎంతో మాట్లాడి వస్తాను, అంటూ రాజారావు కదిలి వెళ్ళాడు. అరుణ, సినిమాకు వెళ్దామోయ్, అంది రమోల. మీనాక్షి ఒక్కతే ఉంటుంది, మన వాళ్ళని తీసుకుని వెళ్ళు నువ్వు. ఎవర్రా, సినిమాకొస్తారా? తెలుగు సినిమా, అడిగింది రమోల. ఓ, అన్నారు అమరేశ్వరరావు, జగన్నాథం, శ్రీనివాసన్. వాళ్ళు ముగ్గురు ఒప్పుకుంటారని అరుణకి తెలుసు. రమోల వీళ్ళు కలిసి మద్రాసులో చాలాసార్లు సినిమాలకు వెళ్ళేవారు. 1-2 సార్లు తను వెళ్ళింది. ఈ మగవాళ్ళు ముగ్గురు రమోల చేత టిక్కెట్లు కొనిపించి నిర్మోహమాటంగా సినిమా చూస్తూ ఉంటారు. రాజారావు ఎస్ఎంతో మాట్లాడొచ్చాడు. వెయిటింగ్ రూమ్లో లేడీస్కి స్థలం ఉందట. మరి మగవాళ్ల మాట? మనమందరం సినిమాకెళ్దాము, మీనాక్షి అరుణ సామాన్ దగ్గర ఉండిపోతారట, అంది రమోల. మావాడు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాడు, నేను వీరిద్దరికీ సాయంగా ఉంటాను. ఒకవేళ వెయిటింగ్ రూమ్లో ఎక్కువ ప్యాసింజర్లు వస్తే వీళ్ళకి ఇబ్బంది కలగొచ్చు కదా, అన్నాడు రాజారావు. మెయిల్ ఇప్పుడప్పుడే రానట్టేనా? అడిగాడు జగన్నాథం. ఇంకా విశాఖపట్నం కూడా రాలేదుట. మీరు స్టేషన్కి దగ్గరగా ఉన్న హాల్కి వెళ్ళండి, ఇంటర్వెల్లో మావాడు ఒకసారి స్టేషన్కి వచ్చి చూస్తాడు. రైలు గనక టైంకు ముందే వస్తే మీకు వచ్చి చెప్తాడు, అన్నాడు రాజారావు. ఏం రమోల, వెళ్దామా లేక ఇక్కడే ఉందామా? అడిగాడు అమరేశ్వరరావు. లేదు, వెళ్దాం, పదండి. ఈ స్టేషన్లో ఎంతసేపు కూర్చుంటాం? విసుగ్గా ఉంటుంది. నాకు ఆ వెయిటింగ్ రూమ్లో అసలు నిద్ర పట్టదు. నేల మీద పక్కపరుచుకొని మీనాక్షిలా నే పడుకోలేను. నువ్వు కూడా రా అరుణా, అడిగింది రమోల. మీనాక్షిని ఒక్కదాన్నే వదిలి వెళ్తే బావుండదు, పైగా తాను పడుకునుంటే ఈ సామాన్ ఎవరు చూసుకుంటారు? నువ్వెళుదు, అంది అరుణ. సామానంతా వెయిటింగ్ రూమ్లో ఓ పక్కగా సర్దారు. మీనాక్షి తలనొప్పిగా ఉందంది. ఒక యాస్ప్రో తీసుకొచ్చి కప్పు కాఫీతో ఆ మాత్రం మింగించాడు. మీనాక్షి హోల్డాల్ పరుచుకుని వెయిటింగ్ రూమ్లో ఒకవైపుగా పడుకుంది. మీరేం చేస్తారు, మీరు పడుకుంటారా? అడిగాడు రాజారావు. నాకలా నిద్ర రాదు. అయితే బుక్ స్టాల్ వైపుకు రండి, ఏమన్నా పత్రికలు కొనుక్కుందాం, అన్నాడు రాజారావు. అతని వెనకాలే దారి తీసింది అరుణ. అతను 1-2 ఇంగ్లీష్ పత్రికలు కొన్నాడు. ఫిలింఫేర్ కూడా కొనబోతుంటే వద్దొద్దు, అందులో సినిమా బొమ్మలు తప్ప ఇంకేముండవు, ఫెమినా తీసుకోండి. మీకు సినిమాలంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, తరచుగా వెళ్ళాం. ఎప్పుడైనా మా బ్రదర్స్ సిస్టర్స్ కోసం వెళ్తూ ఉంటాను, అతను నిశ్శబ్దంగా విని ఊరుకున్నాడు. మేము ఎంతమంది అప్పచెల్లెళ్ళో కూడా మీరు అడగలేదు, అడగదలుచుకోలేదా, అంది అరుణ. అతను నవ్వుతూ అన్నాడు, మిమ్మల్ని ప్రశ్నలు వెయ్యను అని అన్నానుగా ఇందాక, ఆ మాట నిలబెట్టేందుకు అడగలేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ మీకు, అంటూ ప్రశ్న.

ఉంచాడు. తన మనసులో ఆలోచనలు పసిగట్టినట్లు. నలుగురు ఆడపిల్లలం, ఇద్దరు మగపిల్లలు, నేనే పెద్దదాన్నే. మిమ్మల్ని టీవీలో చూసి అమ్మమ్మగారు పెళ్లి రాయబారం పంపారా? మీకెలా తెలుసు? రమోలా చెప్పింది, నేను మిమ్మల్ని అడగలేదు. రమోలా ఉదయం కారులో అంది, జ్ఞాపకం లేదు? ఆ, 2 సార్లు టీవీలో కనపడ్డాను, అమ్మమ్మగారు చూశారట. ఆమెకు నచ్చా అంట, మా ఇంటికి కబురు పెట్టారు. ఆవిడికి నచ్చితే చాలా, అసలైన వాళ్ళకి నచ్చక్కర్లేదా? అతను సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నే ఆ మొదటి రోజు తనకీ వచ్చింది. కానీ ఈ రాజారావు ఇలా ఎందుకు ప్రశ్నించాలి అని కోపంగా ఉంది తనకిప్పుడు. అసలు వాళ్ళకి నచ్చలేదని మీరెందుకనుకుంటున్నారు? అడిగింది కాస్త తీవ్రంగా. అట్లా అయితే చాలా సంతోషమే లేండి, గ్రానీ ఇష్టమే నా ఇష్టం అని బసవర్ణలా తల ఊపక, మావాడు తన ఇష్టాయిష్టాలను పైకి చెబుతున్నాడంటే దారిలో పడ్డట్టే. వాడికి ఆమాత్రం వ్యక్తిత్వం మీ వలన కలిగింది అంటే మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయాల్సిందే. అతనికి వ్యక్తిత్వం లేదని ఎందుకనుకుంటున్నారు మీరు? అడిగింది అరుణ మళ్ళీ. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని మా MGM భరించలేదు కనుక. అసలు ఆ ఇంట్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్ళెవ్వరూ ఉండలేరు. అది మీకెట్లా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు చెప్పను, కాని నేను చెప్పిన దాంట్లో అబద్ధం మటుకు లేదు సుమా. ఈ విషయం మీకు తెలుసు. పదండి, ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చుందాం అంటూ ప్లాట్ఫారం వైపు దారి తీశాడు. సూర్యాస్తమయం అవుతోంది. సూర్యాస్తమయాలెప్పుడూ సూర్యుని పరాజయాన్ని సూచిస్తూ దిగులుగా ఉంటాయి. కానీ ఇవాళ అరుణకి దిగులుగా లేదు. పశ్చిమాద్రిని కుంగుతున్న సూర్యుడు కొండల వెనక్కి జారిపోతున్నట్లున్నాడు. మేఘాలతో దోబూచులాడుతున్న ఆ సూర్యబింబాన్ని తదేకంగా చూస్తోంది అరుణ. సూర్యాస్తమయాన్ని తిలకిస్తున్న అరుణని పరీక్షగా చూస్తున్నాడతను. ఈ అమ్మాయి తనకి తటస్థపడ్డం ఆశ్చర్యంగా ఉంది. భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లు ఈ బాంధవ్యాల వర్తులాకారం నుంచి తనకి విముక్తి లేదా? ఈ అమ్మాయి తనకెందుకు తటస్థపడాలి? తనని ఎందుకు సూదంట్రాయిలా ఆకర్షించాలి? ఈ ఆకర్షణ నుంచి తాను ఎలా తప్పుకోవాలి? అరుణగారు, పిలిచాడతను. అరుణవర్ణం ప్రతిఫలిస్తున్న ఆమె కళ్ళవైపు చూస్తూ ఏమిటన్నట్లు కళ్ళెత్తి చూసింది. మీరు రాజాని ప్రేమించారా? వాడంటే మీకు పరిపూర్ణమైన ఇష్టం కలిగిందా? అడిగాడతను. అతనికి తెలియకుండానే ఈ మాటలు పెదవులు దాటి పైకొచ్చాయి. ఇష్టం లేకపోతే ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటాను చెప్పండి? నాకు రాజు అంటే చాలా ఇష్టం. వాడికి? అడిగాడతను. ఆయనకి కూడాను, అమ్మమ్మగారికి, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. మిస్ అరుణ, మీరు రాజాని విడిగా చూడడం నేర్చుకోవాలి. అమ్మమ్మగారు వేరు, రాజా వేరు. రాజా మీకు కాబోయే భర్త. అవును, కాదని ఎవరన్నారు? రాజాని మీరు వ్యక్తిగా చూడడం నేర్చుకోండి. వాడిని అమ్మమ్మగారితో కలిపి చూడడం మొదలు పెడితే మీరు చాలా అన్హ్యాపీగా అయిపోతారు. ఎందుకవుతాను? ఆవిడ పెద్దావిడ, పైగా కాళ్ళు లేవు ఆవిడికి. ఆవిడని ప్రేమించడంలో తప్పేమిటి చెప్పండి? తప్పని ఎవరు అనరు. అమ్మమ్మగారిని అమ్మమ్మగారిలాగానే చూడండి. అంతేగాని మీ జీవితాల్లో ఆమెను మెడిల్ చేయనివ్వకండి. రాజాని అమ్మమ్మగారితో కలిపి షేర్ చేయడానికి అసలు ఒప్పుకోకండి. అంటే? అయితే విడమర్చి సూటిగా అడుగుతాను, రాజా మా అమ్మ ఇష్టమని కాక తనకి తాను మీరంటే ఇష్టమని కానీ ప్రేమని కానీ ఎన్నడన్నా చెప్పాడా? మీకోసం మా అమ్మని ఎదిరించాడా? మా అమ్మ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? అవన్నీ అడిగే స్వతంత్రం మీకు లేదు. ఏ, ఒక స్నేహితుడిగా, ఒక వెల్విషర్గా నాకు ఆ స్వాతంత్ర్యం ఉంది. మిస్ అరుణ, జీవితం, అందులోనూ స్త్రీ జీవితం చాలా సున్నితమైంది. భార్య భారాన్ని మొయ్యలేని భర్తతో ఆడది సుఖపడదు. తనకు తాను నిటారుగా నిలబడలేని మగవాడు భార్యను కాపాడుకోలేడు. అసమర్థుడైన మగవాడితో బతికే కంటే కూనీకోరుతో బతకడం చాలా నయం అంటూ ఉంటుంది నాకు తెలిసిన ఒక స్త్రీ. నాకు రాజా మనస్తత్వం, మామగారి పట్టుదల రెండూ బాగా తెలుసు. అందుకే ఇంత సూటిగా అడిగాను. మీకు కష్టం కలిగితే క్షమించండి. అరుణ మాట్లాడలేదు. ఇతను తన హృదయపు లోతుల్లోకి వెళ్ళి చూడబోతున్నాడు. 3 నాళ్ల పరిచయంలో ఇంత సన్నిహితంగా ప్రశ్నించే చనువు తానిచ్చి ఉండకూడదు. మీనాక్షి ఒక్కతే ఉంది, తలనొప్పి తగ్గిందో లేదో వెళ్ళి చూస్తాను. ఈ సంభాషణ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడితో వదిలేద్దాం. అంతేగాని మీనాక్షి వంక పెట్టుకుని మీరు వెళ్ళిపోకండి. వంక? అలా ఎందుకు అనుకుంటున్నారు? తనకి తలనొప్పిగా ఉందిగా. మిస్ అరుణ, అతను మిస్ అని ఒత్తి పలుకుతున్నప్పుడు తనను వెక్కిరిస్తున్నట్లుగా ఉంటుంది. తను ఇరిటేట్ అవుతానని తెలిసే ఇలా

మిస్ అని ఒత్తి పలుకుతున్నాడా? చూడండి, మనం ఇక ముందు తిరిగి కలుసుకోం. అటువంటి అవకాశం రాకుండా జాగ్రత్త పడతాను నేను. ఈ ఉన్న 2 గంటలైనా నిజాయితీగా మనసు విప్పి మాట్లాడుకోవడంలో తప్పులేదు. నా మాటల ధోరణి మీకు చికాకు కలిగిస్తే ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. అంతేగాని మీరు భయపడి పారిపోనక్కర్లేదు. భయమా? దేనికండి? కొన్ని సమయాల్లో నిజాలు భయపెట్టి మనిషిని కలవరపెడతాయి. అరుణ మాట్లాడలేదు. మీరు కళ్ళు మూసుకుని జీవితంలోకి దూకుతున్నారని నాకు భయంగా ఉంది అరుణ. కళ్ళు మూసుకున్నా? అవును.

0: మరింతవరకు మనసులోని మనసు మాలతీచందూరు గారి నవలా ధారావాహిక పద్దెనిమిదో భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అమ్మ చిత్రం కోసం గీతామాధురి ఆలపించిన ఈ గీతం విందాం.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత

0: ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది? ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: కార్యక్రమంలో ఇప్పుడు అమ్మరాజీనామా చిత్రం కోసం చిత్ర ఆలపించింది సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అంతర్జాతీయ మాతృ దినోత్సవం ఈ సందర్భంగా అమ్మ సినీ గీతాలు వింటున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు నాని చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సాధన సర్గం ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

వినబోయే పాట బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ పాడింది. రాజశ్రీ సాహిత్యమిది, సంగీతం సత్యం.

ఈనాటి భావలహరి కార్యక్రమంలో అమ్మ సినీ గీతాలు వింటున్నారు కదా. వినబోయే పాట బిచ్చగాడు చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో విజయ ఆంథోని ఆలపించింది. గీతరచన భాషాశ్రీ.

విన్న ఆ పాట 20వ శతాబ్దం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. ఈనాటి కార్యక్రమంలో మరో విశేషం ఏమిటంటే, నేపథ్య గాయని డబ్బింగ్ కళాకారిణి సునీత ఉపదృష్ట గారి పుట్టినరోజు. ఈరోజు 1978 మే నెల 10వ తేదీన జన్మించారు తల్లిదండ్రులు నరసింహారావు గారు, సుమతి. ఈమె మేనత్త చిన్నమ్మ సంగీత పాఠాలు చెప్పేవారు. సంగీతం వీరి కుటుంబంలో కొన్ని తరాలుగా వస్తోంది. ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు గుంటూరులోనూ, మరికొంతకాలం విజయవాడలోనూ జరిగింది. చిన్ననాటి నుంచే సంగీతం మీద అనురక్తితో విజయవాడలో సంగీత ద్రష్ట అయిన పెమ్మరాజు సూర్యారావు వద్ద, ఇంకా కర్ణాటక సంగీతంలో నేర్చుకున్నారు. కలగా కృష్ణమోహన్ గారి వద్ద లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. గురువుగారితో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనేవారు సునీత గారు. ఈనాటి కార్యక్రమంలో అతడే ఒక సైన్యం చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారం అందుకున్న సినీ గీతం వింటారు. గీతరచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఈనాటి భావలహరి మృదుమధుర గీత మంజరీ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: 1 kilogram also registered RSC victories, while Anzi claimed a dominant 5-0 win in the 37kg category and Sonia Cruz to a 5-0 victory in 40kg. And now, for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Shagun. The Statesman highlights Suvendu Adhikari sworn in as Bengal CM, while the Times of India adds NDA show of strength as Suvendu sworn in as first BJP CM of Bengal. Hindustan Times. Prime Minister bows, thanks voters, notes the pioneer. Numbers in order, Vijay to be TN Commander-in-Chief, notes Hindustan Times. The Statesman headlines, TVK crosses final hurdle for majority, secures IUML's VCK's support for forming Vijay Sarkar. Agni 5 tested, capable of multiple nuclear strikes, cites Hindustan Times. India tests advanced Agni missile from Odisha coast, reports the pioneer. The Asian Age reports, Lieutenant General Raja Subramani appointed as next CDS, Swaminathan to helm Navy. The Tribune reports, Pak-China affairs experts, Lieutenant General Raja Subramani picked up as next CDS, Swaminathan named Navy Chief. Hindustan Times headline states, Vinesh gets WFI notice, returns set get delayed, while the Indian Express headlines, Vinesh comeback hits a hurdle, WFI bars her from competing until June 26th. In a Mother's Day special piece titled, Giving Them Roots, the Indian Express mentions, inspiring stories of motherhood, pointing, motherhood may not give you awards, but it certainly gives you battle scars and memories. And finally, Indian tourism waking up to its floral power, the Financial Express writes, the demand for flower-centric travel is witnessing strong growth. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Karnataka and Telangana today to launch multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad and participate in 45th anniversary celebrations of the Art of Living in Bengaluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalizes four labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration test of scramjet combustor. And nine Indian boxers advance to finals of Asian Boxing Under-15 and Under-17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani, Pachim Godavari Jilla Samachara Lekha Vintaru, Rachana Sriyai Subbarao.
3: ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో రైల్వే అభివృద్ధి పనులు 29 కోట్లతో పాలకుల నియోజకవర్గ అభివృద్ధి లేసల్లికల్లో ఆధునిక పరిజ్ఞానం ఘనంగా అల్లూరి వర్ధంతి గ్రీవియన్స్ ఫ్రీ విలేజ్లుగా గ్రామాలు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖనప్పుడు విందాం వ్యాఖ్యానం ఇలపుకుర్తి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి గత 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 165వ జాతీయ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ 2,400 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు దీనివల్ల భీమవరం పట్టణానికి బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపురం చర్లపల్లి నూతన ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు ఏప్రిల్ 26వ తేదీన నర్సాపురంలో చర్లపల్లి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి రద్దీని కారణంగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు దీంతో పాటు నర్సాపురం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించామన్నారు గతంలో ఉన్న స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైలుగా నడుపుతున్నట్టు మంత్రి వివరించారు ఈ రైళ్లలో సంబంధించి తణుకు భీమవరం తాడేపల్లిగూడెం ఆకివీడు పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్లు ఏర్పాటు చేశామన్నారు వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు పురుగు మందులను తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు మార్టేరు వరి పరిశోధనా స్థానంలో జరిగిన కిషాన్ మేళాలో మంత్రి మాట్లాడుతూ

0: పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం జరుగుతోందన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును చేపట్టాలన్నారు. ఏ ప్రాంత భూముల్లో ఏ పంటలకు అనుకూలమో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వర్షాలు వరదల సమయంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు, పాలకొల్లు, ఎలమంచిల మండలాల్లోని 35 కోట్ల రూపాయలతో 36 పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. పంట మురుగు కాలువలకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో మే 3వ తేదీన 97 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 40,92,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ 23 నెలల కాలంలో 13,99,00,000 రూపాయలను పేదలకు ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఖర్చు చేశామన్నారు. డ్రైన్లలో తూడు తొలగించడం ద్వారా పంట పొలాలు ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరంలోని యనమదుర్రు డ్రైన్లో 50,00,000 రూపాయలతో 21 కిలోమీటర్ల పొడవున కిక్కిసు తొలగింపు పనులను పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ డ్రైన్లో ఇరుపక్కలా ఉన్న కిక్కిసును తొలగించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి కోరారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో వశిష్ట నదీ తీరంలో చెత్తను తొలగించి మొక్కలు నాటే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలహారతి అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేసు ఉత్పత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. నరసాపురంలోని లేసు పార్కులో ఎగ్జిమ్ బ్యాంకు సహకారంతో శిక్షణ పొందిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ వినియోగానికి అవసరమయ్యే డిజైన్లను ఉత్పత్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గ్రామస్థాయిలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఫ్రీ విలేజ్లుగా తీర్చిదిద్దాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసరం మండలం అండలూరులో 7న గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారానికి విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. హలో.
2: హలో మేడం.
1: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కొత్తపల్లె మేడం.
1: పేరు?
2: దివ్య మేడం.
1: ఏ చిత్రం నుంచి పాట కావాలి? నాని నుంచి అమ్మ పాట వినిపించాను ఆల్రెడీ.
2: రాజా మూవీలో మేడం.
1: రాజానా? అందులో ఏ పాట?
2: అందులో
1: మంచి పాట వినిపిస్తాను. ఓకే.

0: హలో
1: హలో మేడం
0: హలో
1: హలో హలో మేడం
0: చెప్పండి, ఎక్కడి నుంచి?
1: కొత్తపల్లె మేడం.
0: పేరు?
1: శివకాశి.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: బిచ్చగాడు.
0: బిచ్చగాడు వినిపించాను, మంచి అమ్మ పాఠం కోటి వినిపిస్తాను. ఓకే
1: వినిపించండి మేడం.

0: हेलो हेलो
1: హలో నమస్తే మేడం,
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి
1: ఎస్ కొత్తపల్లి నుంచి ఆవుల కోటేశ్వరం మేడం.
0: చెప్పండి. కోటేశ్వరరావు గారు,
1: మాతృ దేవోభావలో ఒక మంచి పాట ఏంటి మేడం? అమ్మ గురించి
0: మాతృదేవోభవ, అందులో ఏ
1: నిన్న
0: పాట అండి?
1: శ్రోతలందరి కోసం.
0: హలో, పాట వస్తుందండి, వినేద్దాము.
1: థ్యాంక్ యూ మేడం, వినే శ్రోతలందరి కోసం థ్యాంక్ యూ మేడం.

0: రాజ బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చబోయే వారికి ఉద్దించు బొమ్మ ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

0: రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు?
1: కనకదుర్గమ్మ.
0: కాదు.
1: ఓలేరమ్మా.
0: కాదు.
1: మరియమ్మ.
0: కాదమ్మా, మీ అమ్మా.

0: హలో హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
1: మార్కాపురం నుంచి మేడం.
0: పేరు?
1: మల్లేశ్వరి మేడం.
0: మల్లేశ్వరి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నాని మూవీలోంచి కావాలి మేడం.
0: నాని మూవీ నుంచి ఆల్రెడీ వినిపించాను. సంబరాల రాంబాబు నుంచి వినిపించమంటారా? చిరంజీవి రాంబాబు నుంచి అమ్మ పాట.
1: మేడం, ముగ్గురు మనగాళ్ళ నుంచి.
0: ముగ్గురు మనగాళ్ళు, ఓకే.
1: మదర్స్ డే శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్స్ అమ్మా. మీ అందరికి కూడా. శోభన్ బాబుదేనా ముగ్గురు మనగాళ్ళు?
1: కాదండి, చిరంజీవి గారి.
0: అందులో ఏ పాట?
1: అమ్మ అంటే.
0: ఓకే, పాట వస్తుంది. మంచి పాట కోరారు, వెల్కమ్.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి?
1: సనప గ్రామం పుల్లన్న మేడం గారు నా పేరు.
0: చెప్పండి
1: మేడం గారు.
0: బాగున్నామండి. మీ అందరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం గారు. రాముని మించిన రాముడు మేడం గారు చిత్రం పేరు.
0: రాముడు
1: నీవే దేవుడవు, రాముని మించిన రాముడవు.
0: రాముని మించిన రాముడు పాట వస్తుందండి.
1: నమస్తే, కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ధన్యవాదాలు.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మార్కాపురం అండి.
0: పేరు?
1: కోటేశ్వరి అండి.
0: చెప్పండి కోటేశ్వరి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: బాగున్నారండి?
0: బాగున్నామండి. మీ అందరు బాగున్నారా?
1: అందరం బాగున్నామండి.
0: ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు?
1: మహేష్ బాబుది అతడు సినిమాలోంచి పిల్లగారి అల్లరి వల్లంతా ఇలా పాట అండి.
0: అతడు
1: అతడు
0: పాట వస్తుంది, వినేద్దాం.
1: థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి.
0: ఓకే, వెల్కమ్.

0: हेलो हेलो हेलो हेलो हेलो
1: नमस्ते मैडम।
0: नमस्ते अंडी, ఎక్కడి నుంచి?
1: చూడండి, నాగార్జున రెడ్డి మేడం,
0: చెప్పండి. నాగార్జున రెడ్డి గారు,
1: గూడుపుట అనే చిత్రం నుంచి తనివి తీరం లేస్తాను మేడం.
0: గూడుపుట అనేనా? పాట వస్తుందండి.
1: ఓకే మేడం.

0: ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమంలో షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు, ముందుగా పొదుపు,
1: ముందుగా కమ్మలు.
2: ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
1: మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
7: ముద్దు, కొత్త కర్రల చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
8: ఆగు ముద్దు.
7: ఏంటి?
8: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
9: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
7: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
8: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి,
7: కూల్ గా ఉండండి.
6: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర

0: ఎక్సెట్రా రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ఫ్రమ్ మార్కాపురం ఎఫ్ఎం. హలో, హలో,
2: హలో
1: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
2: ఇక్కడ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మేడం.
1: పేరు?
2: నా పేరు రవి మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. రవి గారు చెప్పండి.
2: మేడం, మాకు జయమన్న దేర సినిమా నుంచి పాట కావాలి మేడం.
1: జయమన్న దేర?
2: అవును మేడం, వెంకటేష్ మూవీ.
1: జయమన్న దేర, అందులో ఏ పాట?
2: ఇంటికి బాజా మోగింది.
1: పాట వస్తుందండి, అందరు వినేద్దాం.
2: వింటున్న శ్రోతలు అందరి కోసం మేడం.
1: ఓకే.

0: హలో హలో
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి?
1: మార్కాపురం మేడం. బీబీ మేడం.
0: చెప్పమ్మా బీబీ, ఎక్కడ, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: ఆయుధంలో పాట అయింది మేడం.
0: ఆయుధం? అందులో ఏ పాట అయినా పర్వాలేదా?
1: అదే విందితుడు మేడం. ఇది అదే
0: బంగారు బొమ్మ వినిపించమంటారా?
1: ఇంకొక పాట ఉంది మేడం, ఆ ఇంద్రధనస్సు లోకం నువ్వు నేను ఏకం కమ్మింది, ఆ పాట ఉంది.
0: అవునా? ఇందులోనేనా అది?
1: దాంట్లోనే మేడం.
0: మేఘాలయ ఈవేళ పాట. ఓకే, పాట వస్తుంది, వినేద్దాం.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే అమ్మా.

0: రాజా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో, హలో, శుభోదయం, నమస్తే అండి, చెప్పండి.
4: నేను రాఘవేంద్రరావు మాట్లాడుతున్నాను మేడం.
3: రాఘవేంద్రరావు గారు చెప్పండి.
4: ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా నాని ఇచ్చగాడు 20వ శతాబ్దం పాటలు వేసి ప్రణాళిక కలిగించారు. ధన్యవాదాలు మేడం. ఈరోజు బాబులగారు గారు,
3: ఓకే, థ్యాంక్ యూ.
4: ప్రముఖ శ్రీనటు రాజతరుడు గారి పుట్టినరోజు మేడం. విశాఖపట్నం దగ్గర ప్రహ్లాద్పూర్ అనే గ్రామంలో జన్మించారు. రుయ్యాల జంపాల వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన రాజతరుడికి ఒక రోజు ముందుగానే బర్త్డే తెలియజేద్దాం. అలాగే ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా విచిత్ర బంధం చిత్రం నుండి అమ్మ అమ్మ అని పిలిచావనే పాట ఉంటుంది మేడం. సుగుణాబాయి రాధా ముందా నంద్యాల నుంచి నుడిపల్లి రామయ్య మళ్ళీ శ్రీకాకుళం నుంచి భాస్కర పద్మావతి తల్లగా ప్రకాశం జిల్లా చేమకుర్తి శ్రీముఖుల నుంచి శ్రీ వైష్ణవి అనురాధ నాగలక్ష్మి దుర్గా నుంచి మాణిక్యాల రావు చక్రవర్తి
3: అందరి ఆకాశవాణి మిత్రుల కోసం పాట. ఓకే,
4: ధన్యవాదాలు మేడం,
3: వెల్కమ్.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాత కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. బాలానందం

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పొదిలి మండలం వేలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ఈ ప్రకటన.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం MPPS వేలూరు విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

0: ఈ కార్యక్రమంలో ముందుగా నీతి పద్యాలను గురించి పాడతారు. నీతి పద్యాలు మనకు నీతిని, విలువలను ప్రశ్నించే తత్వాన్ని, ప్రగతి పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని సూచిస్తాయి. ఈ పద్యాలను మనకు వినిపించడానికి 5వ తరగతి విద్యార్థిని అంజలి ముందుకొస్తున్నారు. విందామా పిల్లలు.
1: చెంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినుర వేమ. పద్యాన్ని రచించిన వారు శ్రీ వేమన గారు. ఓ వేమ, చెంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొక్కటే పాప సమహారను జేయు కాళికాంబ హంస కాళికాంబ. పద్యాన్ని రచించిన వారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు. నిజము కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది, సత్యవాక్కు వలనే జగతి నడుస్తుంది, సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి.
0: చూసారా పిల్లలు, అంజలి ఎంత చక్కగా పద్యాలు, భావాలు తెలియజేసిందో. తనకి ఒకసారి అందరూ జయజయలు పలకండి. సంక్రాంతి పండుగను మన తెలుగువారు ఘనంగా జరుపుకుంటారు కదా, రంగురంగుల ముగ్గులతో, ఆ ముగ్గుల మధ్యన అందమైన గొబ్బిళ్లతో తెలుగుంటి ఆడిపడుచులు ఆనందంగా పాడే గొబ్బి పాటల్ని గుబ్బియ్యల్లో చందామామ అంటూ మన ముందుకు వస్తున్నది 4వ తరగతి విద్యార్థినిలు సంజన, దీవెన, శృతి, కృపాజ్యోతి. విందామా పిల్లలు.

0: మామా వచన్న మామ.
1: చూసారా, చెట్టు విత్తనం మొలకెత్తే దశ నుండి పండ్లు పండే దశ వరకు ఎంత చక్కగా గుబ్బిపాటలో పాడి మనకు వినిపించారో వీళ్ళందరికీ ఒకసారి జయజయలు పలకండి. మై స్కూల్ అంటూ తన పాఠశాల గురించి మనకు తెలియజేయడానికి 5వ తరగతి విద్యార్థి మన ముందుకు వస్తున్నారు. తన్ని ఆహ్వానిద్దామా?
2: అబౌట్ మై స్కూల్ టుడే వీఆర్ గోయింగ్ టు సే అబౌట్ అవర్ స్కూల్. ద నేమ్ ఆఫ్ అవర్ స్కూల్ ఈజ్ ఎంపీపీఆర్ స్కూల్ వేలూరు. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ అవర్ విలేజ్. ఇట్ ఈజ్ ఏ వెరీ బిగ్ అండ్ బ్యూటిఫుల్ స్కూల్. దే ఆర్ అబౌట్ 100 స్టూడెంట్స్ అండ్ 5 టీచర్స్ ఇన్ అవర్ స్కూల్. అవర్ స్కూల్ సరౌండింగ్ ఆర్ వెరీ క్లీన్ అండ్

0: green. We pray in our school before the classes start. All the students come to school, are very kind and friendly. All the teachers come to school in full uniform. Our school gives us a very good environment to study, learn and grow. We love our school very much. Our government provides good and delicious food in Midday Meal and also provides Vidya Kanka Kit. Therefore, I really grateful to our school.
1: Chusara, tana school gurinchi chinni chinni words tote enta chakkaga ma Vinod manaku vivarincharu. Oka sari Vinod ki manamu jay jayalu palukudama. భారత మాత గొప్పదనాన్ని వర్ణిస్తూ జాతీయ నాయకులను కీర్తిస్తూ మనమంతా సమైక్యతతో మెలగాలని భారత మాతని కీర్తిస్తూ పాడే దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు సంజు, వినోద్, జయసూర్య, పావని, ప్రణీత, విజయమ్మ. వీరందరినీ ఆహ్వానిద్దామా?

0: భారతమాత గొప్పదనాన్ని, భారతమాతకు జయ జయలు అంటూ ఎంత చక్కగా పాడి వినిపించారో చూడండి. సంజు, వినోద్, జయసూర్య, పావని, వినీత, విజయమ్మలకి ఒకసారి అభినందనలు తెలుపుదామా. స్వాతంత్ర సమరయోధుడు, దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ గురించి ఆంగ్లంలో చెప్పడానికి మన ముందుకు వస్తున్నది 5వ తరగతి విద్యార్థి జయసూర్య. జయసూర్యను ఆహ్వానిద్దామా.
1: మై హీరో ఇస్ భగత్ సింగ్ వాజ్ బోర్న్ September 28, 1907 ఇన్ బంగా విలేజ్ ఇన్ పంజాబ్. హీ వాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ వాజ్ డీప్లీ ఇన్స్పైర్డ్ బై ద ఐడియల్స్ ఆఫ్ సోషలిజం అండ్ నేషనలిజం. హీ వాజ్ జాయిన్డ్ హిందుస్థాన్ నేషనలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్.

0: Patton in 1926. That is a radical group. He killed the British police officer John Sanders in 1928. He was arrested and sentenced to death. He was hanged on March 23, 1931 at the age of 23. Bhagat Singh held the title of Shaheed-e-Azam for his sacrifice at young age.
1: చూసారా భగత్ సింగ్ గురించి జయసూర్య ఎంత చక్కగా ఆంగ్లంలో చెప్పారో జయసూర్యకి ఒకసారి అభినందనలు తెలుపుదాం. కవయిత్రి ఆతుకూరి మొల్ల కవితాశైలి చాలా సరళమైంది, రమణీయమైనది. ఆమె సంస్కృత పదాలను చాలా అరుదుగా ఉపయోగించేవారు, సరళమైన తెలుగునే ఎక్కువగా ఉపయోగించేవారు. కవయిత్రి మొల్ల రాసిన కవితను దాని భావమును వివరించుటకు మన ముందుకు వస్తున్నది 5వ తరగతి విద్యార్థిని మైత్రి. ఆహ్వానిద్దామా మరి.
2: సుడిగొని రామపాదములు సోకెనా, ధూళి వహించి రాయి ఏర్పడినొక, కాంతయ్యనట పన్నుగ నీతని పాద రేణువుల్, వియ్యడవడి నోడసోకనిది ఏమగునోయని సంశయాత్ముడై కడిగే గుహుండు రామపాద కంజయుగంబు భయంబు పెంపునన్. అరణ్యవాసంలో భాగంగా ఒకసారి సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటవలసి వచ్చింది. అక్కడ పడవవాడు గుహుడు రాముడు గుహుడిని పడవలో నదిని దాటించమని అడిగాడు. గుహుడు ఆలోచనలు పడ్డాడు. తను ఇదివరకే ఒక విషయం విని ఉన్నాడు, రాముని పాదధూళి తగిలి రాయి ఆడమనిషిగా మారిందని విని ఉన్నాడు. ఇప్పుడు రాముని పడవ ఎక్కించుకుంటే రాముని పాదధూళి తగిలి తన పడవ ఆడమనిషిగా మారిపోతే తన బ్రతుకు తెరువు ఎట్లా, ఆ ఆడమనిషిని ఏం చెయ్యాలి, తన భార్యకు ఏం చెప్పాలి అని సంశయిస్తూ ఆందోళన పడ్డాడు. వెంటనే తేరుకున్నవాడే, రాముని పాదములు కడిగితే పాదములు శుభ్రపడతాయి కదా అని ఆలోచించుకొని రాముని పాదములు కడగడానికి సిద్ధపడ్డాడు. గుహుని అంతర్మదనం అర్థమయ్యి చిరునవ్వుతో శ్రీరాముడు కాలు కడగడానికి అంగీకరించాడు. అనంతరం గుహుడు శ్రీరామచంద్రుని కాళ్ళు కడగడానికి భక్తితో నమస్కరించి తన పడవలో నదిని దాటించాడు.
1: చూసారా గుహుని యొక్క మానసిక పరిస్థితిని మొల్లగారు ఎంత చక్కగా పద్య రూపంలో మనకు అందించారో, అది మైత్రి మనకు ఎంత చక్కగా వినిపించిందో కదా. ఒకసారి మైత్రికి జయజయలు పలుకుదామా. నేటి కాలంలో పరిసరాలు పరిశుభ్రత గురించి ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పరిసరాలు పరిశుభ్రత గురించి కోతి కోతి పిల్లలు అంటూ ఒక గేయ రూపంలో పాడి వినిపించడానికి మన ముందుకు వస్తున్నది సంజన, దీవెన, ప్రణీత, కృపాజ్యోతి. ఒకసారి విందామా.

0: వేస్ట్ బిన్ లో వేశాయి.
1: పరిసరాలు, పరిశుభ్రత ఎంత అవసరమో చక్కగా మనకి పాడి వినిపించారు కదా ప్రణీత, సంజన, కృపాజ్యోతి దీవెనలకి. మరొక్కసారి జయజయలు తెలుపుదామా. పిల్లలు దేవుని ప్రతిరూపాలు, వారికి మాయా మర్మం వంటి విషయాలు ఏవీ తెలియవు. తల్లిదండ్రులు పిల్లల వద్ద తగాదాలు పడుతుంటే వారి మనసులు గాయమవుతాయి. పిల్లల లేత మనసులు గాయపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అని తెలిపే గీతాన్ని పాడి వినిపించడానికి వస్తున్నారు 5వ తరగతి విద్యార్థులు అంజలి, బ్లెస్సీ, ప్రణీత, మైత్రి, విజయమ్మ. విందామా మరి.

పిల్లల లేత మనసులు ఎంత గాయపడతాయో మనకు చక్కగా వివరించారు కదా ఈ పాటలో. ఒకసారి అంజలికి, ప్రణీత, మైత్రి, విజయమ్మ, బ్లెస్సీలకి జయజయలు పలుకుదామా. ఆడుతూ

పిల్లల లేత మనసులు ఎంత గాయపడతాయో మనకు చక్కగా వివరించారు కదా ఈ పాటలో. ఒకసారి అంజలికి, ప్రణీత, మైత్రి, విజయమ్మ, బ్లెస్సీలకి జై జైలు పలుకుదామా. ఆడుతూ పాడుతూ భార్యభర్తలు కలిసి ఇంటి పనులు ఎలా చేసుకోవాలో ఈ తరం యువతకు తెలియజేసే జానపద గీతం పాడడానికి మన ముందుకు వస్తున్నారు 5వ తరగతి విద్యార్థినులు అంజలి, బ్లెస్సీ, విజయమ్మ, ప్రణీత, మైత్రి. మరి ఆ జానపద గీతం విందామా?

0: చూశారా, పల్లెటూరి పడిచిపిల్ల తన పనిమేటితో ఎంత ప్రేమగా ఎలా పనులు చేయించుకుందో. ఏదైనా ప్రేమ ఆప్యాయతలతోనే సాధ్యమవుతుంది కదా. మరి ఒకసారి అంజలి, బ్లెస్సీ, విజయమ్మ, ప్రణీత, మైత్రిలకి అభినందనలు తెలుపుదామా. పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని మనం ఎలా కష్టపడుతున్నామో కొందరిని చూస్తే అర్థమవుతుంది. పెద్ద పేరు కష్టాల పాలు అనే ఒక హాస్య కథను వినిపించడానికి మన ముందుకి 5వ తరగతి విద్యార్థిని అంజలి వస్తున్నారు. తనను ఆహ్వానిద్దామా.
1: పెద్ద పేరు కష్టాల పాలు. అనగనగా జపాన్ దేశంలో ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరిలో ఒక అందమైన కుటుంబం, భార్య, భర్త, ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషకరమైన కుటుంబం. పెద్దవాడి పేరు టిక్కి టిక్కి టిమ్మునసి నింబి హాయ్ పాయ్ పిసికి సాయి పాండో ఇక్కి పాన్ పాక్ మిక్కి నోమి ఆడంపై. చిన్నవాడి పేరు టిక్కి. ఒకరోజు తండ్రి పొలానికి వెళ్ళగా తల్లి ఇద్దరు పిల్లల్ని పిలిచి యాపిల్ తోటకి వెళ్ళి యాపిల్ పండ్లను కోసుకురమ్మని చెప్పింది. పచ్చికాయలు కొయ్యవద్దని, పండ్లు మాత్రమే కొయ్యమని చెప్పింది. తోటలో ఉన్న బావి వద్దకు వెళ్ళవద్దని మరీ మరీ చెప్పింది. సరే అని ఇద్దరు పిల్లలు తోటకు వెళ్ళారు. తీరా చూస్తే తోటలో పండ్లు ఎక్కువగా కనబడలేదు. బావి మీదకు వాలిన ఒక కొమ్మ నిండుగా యాపిల్ పండ్లు ఎర్ర ఎర్రగా కనబడాయి. అమ్మ మాట మరిచిపోయి బావి మీదకు ఎక్కి యాపిల్ పండ్లను కొయ్యటం మొదలుపెట్టాడు. పెద్దవాడు ఇంతలో కాలు జాడి పడిపోయాడు. అంతే, భయంతో తమ్ముడు టిక్కి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి అమ్మతో విషయం చెప్పాడు. ఆమె వెంటనే పరుగులు పెడుతూ పొలంలో ఉన్న భర్త దగ్గరికి వెళ్ళి, మన టిక్కి టిక్కి టిమ్మునసి నిమ్మి హాయ్ పాయ్ పిసికి సాయి పండు హిక్కి పాన్ పాక్ నిక్కి నొమ్మి ఆడంపై బావిలో పడ్డాడని చెప్పింది. ఇద్దరు పరుగున ఊరిలోకి వచ్చి నిచ్చిన తాడు కొరకు వెతికి బావి దగ్గరికి వెళ్ళి తాడు సహాయంతో పెద్దవాడని

0: బయటకు తీశారు. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. డాక్టర్ గారు బాబు పేరు అని ఏమిటి అని అడగగా టిక్కి టిక్కి టిమ్ము నుంచి నింబి హాయ్ పాయ్ పిసికి సాయ్ పండో ఇక్కి పన్పాక్ నిక్కి నోమి అడంపాయ్ అని చెప్తుండగా డాక్టర్ మధ్యలోనే అడ్డుకొని ఆపమ్మా ఆపు, ఏమిటి ఇంత పెద్ద పేరు అని ఇంత పేరు పిలిచేలోపే ఆ బాబు ప్రాణాల మీదకి వచ్చింది. ఎవరైనా ఇంత పెద్ద పేరు పెడతారా అని అరచి ట్రీట్మెంట్ చేయడం ఆరంభించాడు. తర్వాత తల్లితో ఇలా అన్నాడు, బాబు ప్రాణాలకు ఏమీ అపాయం లేదు, రేపు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని చెప్పాడు. పెద్ద పెద్ద పేర్లతో ప్రమాదం కొనక పెద్దవాడికి పేరు మార్చండి అని చెప్పాడు.
1: మీరింతవరకు పొదిలి మండలం వేలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వార్తా వాహిని.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
3: ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి దేశం సెల్యూట్ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దతతో ఉందని స్పష్టం చేశారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి సైన్యం తగిన సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందని తన సందేశంలో పేర్కొన్నారు.
2: దేశంలోని 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతాపార్టీ 206 స్థానాల్లో గెలుపొంది, తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చెరో 2 స్థానాలు, సిపిఎం 1 స్థానంలో గెలుపొందాయి. ఇక తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కలగం తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే 59, ఏఐఏడిఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వ సారి విజయం సాధించింది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అలాగే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 63, ఐయుఎంఎల్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 3 స్థానాలు దక్కించుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఎన్డీఏ 18 స్థానాలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
3: 4 రాష్ట్రాలతో పాటు 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
4: యే దేశ్ కే ఉజ్వల్ భవిష్య్ కీ ఉద్ఘోషణ కా దిన్ హై, యే భరోసే కా దిన్ హై, భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావన పర్.
2: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని

0: స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజెట్లో కేంద్రం పేర్కొంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో రాయగడ డివిజన్లో ఇంతకుముందు ఉన్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో చేరాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరణోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ కార్యకలాపాలతో రాష్ట రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతలపై దృష్టి సారిస్తూ 1.52 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీటిలో ప్రధానంగా గుజరాత్లో 1,570 కోట్ల రూపాయల విలువైన నౌకా మరమ్మతు కేంద్రం, చెరుకు ధరలో గణనీయమైన ప్రయోజనాలు, పత్తి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ పత్తి రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి 5,659 కోట్ల రూపాయల కేటాయింపుతో కపాస్ క్రాంతి పేరుతో పత్తి ఉత్పాదకత మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులు లబ్ది పొందుతారని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తి 498 లక్షల బేళ్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: 5,659 కోట్ల రూపాయ కా ఈ ప్రాజెక్ట్ జిస్కే 3 కంపోనెంట్స్ హై. పహలా కంపోనెంట్ రిసర్చ్, దూసరా ప్రొడక్షన్ కి టెక్నాలజీస్ కో బడానా ఔర్ తీసరా న్యూ ఏజ్ ఫైబర్స్ కే లియే కిసానో కో ప్రోత్సాహిత్ కర్నా. ఏ ప్రధానమంత్రి జీ కా విజన్ హై 5F, ఫార్మ్ సే ఫైబర్ బనానా, ఫైబర్ సే ఫ్యాక్టరీ మే జానా, ఫ్యాక్టరీ సే ఫ్యాషన్, ఫ్యాషన్ సే ఫారిన్ షోర్స్ తక్ కాటన్ కా పూరి సప్లై చైన్ కో మెయింటైన్ కర్నా. కస్తూరి కాటన్ ఇస్కి ప్రాపర్ మార్కెట్ మే స్థాపనా కర్వానా యే భీ ఇస్ మిషన్ కా పార్ట్ హై.
0: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పర్యాటక ప్రదేశాలకు రవాణా మార్గాన్ని మరింతగా మెరుగుపరుస్తాయని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నిర్ణయం దేశ న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని చెప్పారు. యుద్ద స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుండి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్ధంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
3: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ద కౌశల్ కా నామ్ నహీ హై, శౌర్య హమారే మన్ కీ వహ్ అటల్ అవస్థా హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ సారే భయ యహ్ వ్యర్థ్ హో జాతే హై. శౌర్య వో దివ్య భావ్ హై జహాన్ హమారా ఏక్ సైనిక్ అప్నే మాతా పితా, పత్నీ ఔర్ బచ్చోం కే స్నేహ్ కే బంధన్ సే ఊపర్ ఉఠకర్ మా భారతీ కీ రక్షా కా వ్రత్ లేతా హై.
0: ఆరోగ్య సంరక్షణపై భారత్, జపాన్ దేశాల 3వ సంయుక్త కమిటీ న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, జపాన్ ఆరోగ్య సంరక్షణ విధాన శాఖ మంత్రి కిమి ఒనోడోలు సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవటానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు నిబద్దతతో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఒక

0: కీలక వేదికగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రం కింద సమ్మిళిత అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని జేపీ నడ్డా ఉద్ఘాటించారు.
1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురు శుక్రవారాల్లో కలెక్టర్ల సదస్సు జరిగింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర పదిసూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని స్పష్టం చేశారు.
2: అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
0: గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ విస్తరణ పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ గుంటూరు ఛానల్ అభివృద్ది ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఛానల్ను పరిశీలించామని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి అవసరమైన మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా సాగు, తాగునీరు మరింత అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్ గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అడిషనల్ గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్ ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో పాటు బండ్స్, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం. ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్.
1: న్యూఢిల్లీలో గురువారం జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం, భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి, అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు.
0: గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో జరిగిన ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
4: India has emerged not merely as one of the world's fastest growing economies, but also as a nation that the world looks to for inspiration, for partnership, and more importantly for leadership. India's aviation sector is not merely growing, it is transforming at a pace that is catching the attention of the entire world. Passenger traffic in financial year 26 alone has touched 191 million on combined domestic and international routes.
1: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మ్యారథాన్ను ఢిల్లీలో శుక్రవారం నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మ్యారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి

0: సీఈఓ గౌరవ్ ద్వేది మాట్లాడుతూ, మ్యారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్రం నుండి చక్రి ఆలపించిన గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హైదరాబాద్ వనస్థలీపురం నుండి డోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు వాన ఈ చిత్రం నుండి కార్తీక్ పాడిన గీతం, గీతరచన సిరివెన్నెల.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

జీవిత చక్రం ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం, గీత రచన ఆరుద్ర. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.

రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొరుకునే చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ బృందం ఆలపించిన గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం కులశేఖర్. ఈ పాటను కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కార్యక్రమంలో తర్వాత మోగమనసులు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, గీతరచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోత గోదావరి జిల్లా నుండి రేచర్ల సుబ్రహ్మణ్యం.

కార్యక్రమంలో తర్వాత పూజాఫలం ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరిన శ్రోత మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు.

కార్యక్రమంలో తర్వాత జల్సా ఈ చిత్రం నుండి బెన్నీ ప్రియా ఆలపించిన గీతం, గీతరచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను కోరిన శ్రోతలు భవానీపురం నుండి రమా, రాజు, రమ్య, రమణ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఉభయకుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియచేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866 24888 12 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని తెలియచేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకి
1: నమస్కారం.
0: నమస్కారం. మరి ముందుగా ఎవరు వాట్సాప్ మెసేజ్ పంపించారో చూద్దాం. ఉభయ కుశలోపరికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి అందరికీ, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఒకప్పటి ప్రముఖ కార్యక్రమాలని పునః ప్రసారం చేస్తున్నారు. బాగుంది. ప్రతిరోజు శ్రోతలను భాగస్వాములు చేస్తూ సాగే రాబోయే తిది యువలయ వారానికి ఒకరోజు కవులను భాగస్వాములు చేసే సరస వినోదిని నిత్య నూతనాలు, ధన్యవాదాలు అని అంటున్నారు. 90 వసంతాల వేడుకలలో భాగంగా శ్రోతలతో, రేడియో ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుకు కూడా ఒక వినూత్నం ఏర్పాటు కూడా ఒక వినూత్నం అవుతుందేమో, పరిశీలించగలరు, మరోసారి ధన్యవాదాలు అని అంటూ వారు ఒక సూచన చేస్తూ సత్తుపల్లి నుంచి ఈ మెసేజ్ని పంపించారు మల్లిక్ అండ్ లలిత. ఓకే అండి. కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. అమ్మ లాంటి మా ఆకాశవాణి కేంద్రానికి 90 వసంతాల మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ మదర్స్ డే సందర్భంగా ఆయన విషయం చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
2: 90 ఏళ్ల ఆకాశవాణికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 11 గంటలకు బాపు గారు నివాళి కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ, ఇంకా యువలయ కార్యక్రమం చాలా బాగుంది, ఈ కార్యక్రమాన్ని 1 గంట సేపు ప్రసారం చేయండి, మరి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని మెసేజ్ చేశారు.
0: మరి ఈ సూచనని మా అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి. కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి అలాగే ఆకాశవాణి విజయవాడ డైరెక్టర్ గారికి, సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు మీరు వినిపించిన కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఎంతో అద్భుతమైన పాటలు వినిపించారు. అలాగే ఈరోజు 1 అరగంట పాటు వినిపించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రతిరోజు వినిపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఉత్తరాల పాటలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఇంకా శ్రోతలు ఒక ఉత్తరం రాసిన తర్వాత వారి పాట కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అంటున్నారు. దయచేసి ఇలా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ, ఉత్తరాలు కనుమరు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపుగారి రచన, బాపుగారి గురించి ఎంతో చక్కగా వివరించారు. చక్కటి కార్యక్రమం ప్రసారం చేసిన విజయవాడ డైరెక్టర్ గారికి, ఇంకా సిబ్బందికి నా యొక్క నమస్కారాలు అని అంటూ నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుశలోపరి కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు తమ శబ్ద భాండాగారం నుంచి ఎంపిక చేసి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు అని అంటూ గుంటూరు నుంచి నాగభూషణం వారి మెసేజ్ని పంపించారు. ఇంకేమంటున్నారంటే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు కొన్ని చాలా బాగుంటున్నాయి, కర్ణాటక సంగీత కార్యక్రమానికి 1 గంట వ్యవధి కేటాయించి ప్రసారం చేయగలరు.

0: అని కోరుతున్నారు. అలాగే శ్రోతల అభిప్రాయాలకు కూడా సముచిత ప్రాధాన్యతను ఇస్తూ పరిగణలోకి తీసుకొని కార్యక్రమాల రూపకల్పన చేయగలరని ప్రార్థన అంటూ వారు సూచన ఇచ్చారు. ఓకే అండి.
1: ఇక తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి జరుపతుల బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే. ఇంకో మెసేజ్ చూద్దాం. ఆకాశవాణి కేంద్రాలు ఎన్నో మనోరంజకమైన కార్యక్రమాలను ప్రతినిత్యం మాకు వీణుల విందు చేస్తున్నారు అంటూ, ఎందుకంటే నాకు ఇష్టమైన పాటలు, ఇష్టమైన నాటికలు, ఇష్టమైన లలిత గీతాలు, ఇంకా ఆదివారం వచ్చిందంటే 7 గంటల నుంచి ఉదయం రాత్రి వరకు మంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు వినిపించి అలరిస్తున్నాయి. టీవీ ఛానల్ ఉన్నా రేడియోకి సాటి రాదు అని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరొక్కసారి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, ఈస్ట్ వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి.
0: థ్యాంక్ యూ అండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే. మేడం గారు అంటున్నారు హ్యాపీ సండే అండి మీకు కూడా. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్సులు అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో చాలా చక్కటి హిందీ చిత్రగీతాలు ప్రసారం చేస్తున్నారు, చక్కగా ఉంటున్నాయి. అలాగే 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలై కార్యక్రమం జీకే క్వీజ్ ప్రశ్నలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం మేడం అంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటూ సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట, భావన, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదల్కూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: నంద్యాల నుంచి జగన్ సంజీవ్ నగర్ అంట ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం. సూక్తి సుధలో భర్తృహరి రచించిన శ్లోక విశ్లేషణ, మనిషికి మాట పెట్టని ఆభరణం చక్కగా తెలియచేసిన దేవి శ్రేయశ్రీకి ధన్యవాదాలు అంటూ, భక్తిరంజనిలో వాసుదేవ కీర్తనలు వినిపించారు, చాలా బాగున్నాయి. వరల్డ్ ఆస్తమాడే రోజున డాక్టర్ రఘు గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. కృత్రిమ మేధ సాంకేతిక ప్రయోజనాలు రమేష్ గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. అన్నమయ్య హరికథ, శ్రీరామ జననం హరికథ చాలా బాగున్నాయి. దయచేసి పురూరవ చరిత్ర హరికథ కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు.
0: ఓకే అండి. ఇంకా ఎవరు పంపించారు? ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు రాజోలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వాణి వాసు ఈ మెసేజ్ని పంపించారు. నమస్తే అండి. ఉదయం 5:50 వేసే వందే మాతర గీతం అంతకుముందు వినిపించింది, ప్రసారం చేయండి అని వారు కోరుతున్నారు. మరి ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి. అలాగే ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి లో జానపద గేయాలు ఇంకా భజన పాటలు అని అంటూ ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకట స్వామి పంపించారు. ఓకే అండి. ఇక తర్వాత ఎవరు, మురళి బట్టిప్రోల్ నుంచి ఏం పంపించారంటే, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి, శుక్తి సుధలు చాలా బాగుంటున్నాయి, భక్తిరంజన్లో చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అని అంటున్నారు. ధన్యవాదాలండి. ప్రతి ఉదయం 10 గంటలకి రాబోయే తిది శీర్షికన నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. 1 గంట సేపు శ్రోతల కోసం కేటాయించండి అని కూడా కోరుకుంటున్నారు. అలాగే ఉదయం 7:15 భగవద్గీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ధన్యవాదాలు. 7:45 భక్తి సినిమా గీతాలు వినిపించండి అని అంటూ కూడా వీరు కోరుతున్నారు. ఇక ఈ మెసేజ్ని ఎవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటూ, ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగున్నాయి, భక్తిరంజన్లో భక్తి గీతాలు కూడా చాలా బాగున్నాయి. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం బాగుంది.

0: ఐదో తేదీన మధ్యాహ్నం 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. అనంతరం విశేషాల కార్యక్రమంలో గృహ చిట్కాలు చాలా బాగున్నాయి. 10వ తేదీన ఉదయం సరసవి వినోదిని కార్యక్రమం చాలా బాగుంది. ఈరోజు కల్పలతో ఉత్తరాలు పాటలు కూడా చాలా బాగున్నాయి. టీన్ టైం హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం కూడా బాగుంటుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు.
1: థ్యాంక్ యూ అండి. అందరి అభిప్రాయాలను అధికారులకు తెలియచేయగలరు అని అంటున్నారు. 90 సంవత్సరాలు ఆకాశవాణి కార్యక్రమాలు వివరాలు తెలిపితే బాగుంటుంది అని అంటూ డాక్టర్ మూర్తి లక్ష్మి గుంటూరు నుంచి ఈ మెసేజ్ని పంపించారు. అన్ని విషయాలు కూడా, అన్ని సూచనలు కూడా మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారు అని అంటే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, మీకు ఆకాశవాణి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా నమస్తే మేడం, మీరు ప్రసారం చేసే యువలయ ప్రోగ్రాం చాలా బాగుంది, మీకు చాలా థ్యాంక్స్ అని అంటూ నెల్లూరు నుంచి కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న ఏం పంపించారంటే, ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి నాట్యకళం విని భక్తి పారవస్యం చెందాం. సూక్తి సుధలో వినిపించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. బైబిల్ సూక్తులు ఆలోచింపచేశాయి. సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా నమస్కారాలు అని అంటున్నారు. ఇంకా 5వ తేదీ మంగళవారం వాగ్భూషణం గురించి భర్తృహరి సుభాషితంలో పద్యభావాన్ని చాలా ఉపయుక్తంగా భావయుక్తంగా అందించిన శ్రీ ప్రియాశ్రీ గారికి నమస్తే అని అంటున్నారు. ఇంకా 4వ తేదీ సోమవారం సూక్తి సుధలో యుద్ధాల వలన కలిగే నష్టాలు, రక్తపాతాలు, ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా జరగకుండా శాంతిగా జీవించండి అని చక్కటి సూక్తిని అందించిన శ్రీ ఆర్బి ఉదయ్ కిరణ్ గారికి మా నమస్తే అంటూ ఈ మెసేజెస్ అన్ని పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే చూద్దాం.
0: ఆకాశవాణి అధికారులకు, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ చక్కటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మాకు మీడియం వేవ్లో కార్యక్రమాలు వింటున్నాము. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా వారంలో ఏదో ఒక రోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అని అంటూ రాస్తున్నారు జేరుపొత్తల బుచ్చయ్య, హన్మకొండ తరాలపల్లి నుంచి. ఇక గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, హ్యాపీ మదర్స్ డే అని అంటూ రాశారు రాజోన్ నుంచి వాణి వాసు. హ్యాపీ మదర్స్ డే అండి మీకు కూడా. అలాగే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా సాంకేతిక పనులు చేసే అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా హ్యాపీ మదర్స్ డే అండి. మీ కార్యక్రమాలన్నీ మేము రెగ్యులర్గా వింటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే టీన్ టైమ్, ఇంకా యువలయ, పొలం పనులు, కల్పలత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలని స్పష్టంగా వింటున్నాం, మేము చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు. ఈ కార్యక్రమాలు వింటూ అంట మరోసారి మీ అందరికీ మా అభినందనలు తెలియచేసుకుంటున్నాము అని అంటూ రాశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన్న, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ ఈ మెసేజ్ని పంపించారు.
0: ఉభయకుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉత్తరాలు చక్కగా చదివి వినిపిస్తున్నారు. అలాగే చదివే వారి పేర్లు చెప్పి ప్రారంభిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటారు? ధన్యవాదాలు అంటున్నారు.
1: ఓకే అండి. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, వినియోగదర్శిని పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి వ్యాఖ్యానంలో చక్కగా చెప్తున్నారు, బాగుంది అని అంటూ రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల

0: రాజేశం సరోజిని మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పసిడి పంటలు కార్యక్రమాన్ని పునః ప్రారంభించండి అంటూ కోరుతున్నారు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని గారు. ఓకే అండి, మా అధికారులకైతే ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఆ దృష్టికి. ఇక
1: మురళి భట్టిప్రోలు నుంచి, పులకించిన ప్రకృతి పూలవాన కురిపిస్తున్న రోజు, వికసించిన విరజాజుల పరిమళాలు పంచుతున్న రోజు, పరవశించిన మయూరాలు నాట్యం ఆడుతున్న రోజు, ఆనంద పరవశంతో పులకించిన ప్రతి మదిలో కోటి వినాదాలు పలుకుతున్న రోజు. బాగుందండి మీ కవిత మీలాగే.
0: చాలా బాగుందండి. ఇక ఉభయ కుస్సులో పరి కార్యక్రమం వారికి నమస్కారాలు అని అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ని కూడా అనుమతించగలరని మనవి అని అంటూ జేరుబొద్దుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి కూడా వారు ఇంకో సూచన అయితే చేశారు. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి, ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రోతలకు శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ప్రజల హృదయవాణి ఆకాశవాణి అంటూ కరెక్ట్గా చక్కగా ఒక్క వాక్యంలో ఆకాశవాణి గురించి ఆయన వర్ణించారు. గుంటూరు నుంచి వెల్లిదండ్ల గోపాల్ గారు చాలా బాగుందండి, చక్కగా మంచి వాక్యం రాశారు. ఇక వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు నుంచి రాశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. ఏమంటున్నారంటే, 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువవాలని ఆశిస్తాం. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి. ముఖ్యంగా వనితావాణి కార్యక్రమాల వల్ల మహిళలకు ఎంతో మేలు కలుగుతోంది. ఈ కార్యక్రమంలో శుక్రవారం వనితావాణిలో నీటి గురించి శ్రోతలకి చాలా బాగా చెప్పారు. వాన నీటిని ప్రతి వారు బోరు దగ్గరకు చేరువయ్యేలా మలుచుకుంటే చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఓకే అండి, మంచి సూచన అయితే చేశారు. మరి మేము నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: ప్రతి ఆదివారం ఉదయం 1 గంట పాటు సంక్షిప్త శబ్ద చిత్రం ప్రసారం చేయాలని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సూచన చేస్తున్నారు.
0: ఓకే అండి, మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, ఉభయ కుస్సులోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రతిరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాల మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ రంగనాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్ ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ప్రతిరోజు ఉదయం ప్రసారమయ్యే వార్తా విభాగం వారు సమర్పిస్తున్న కార్యక్రమాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి. నిర్వహించే వారికి మా వందనాలు అందజేయండి అని అంటూ రఘుబీర్ సింగ్ సూనాబాయి రాధామున్న ఏలూరు నుంచి మరొక సందేశాన్ని అయితే వాట్సాప్ ద్వారా పంపించారు. థ్యాంక్ యూ. అలాగే 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న శుభపరిణామంలో చాలా సంతోషదాయకమైన విషయం. ఇందులో భాగంగా మీరు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మేము ఎన్నడూ వినని అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వినే భాగ్యాన్ని కలిగిస్తున్నారు. నేను విని తరిస్తున్నాను. ఇందులో సుశీలమ్మ గారి గురించిన పరిచయం విన్నాను. ఈ కార్యక్రమం వెలకట్టలేనిది, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది. తొందరగా పూర్తయిపోయింది కార్యక్రమం. వినిపించిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందార మాలలు తెలియజేస్తున్నాను అని అంటూ వనస్థలిపురం నుంచి దోనల బాలాజీ ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది చూద్దాం ఎవరు పంపించారు.
1: నమస్కారం అండి అంటూ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 90 సంవత్సరాల నుంచి ఆకాశవాణి ప్రజల వాణిగా విశేషంగా ప్రజల్ని మన్ననల్ని చూరగొన్నది. దీనికి కృషి చేసినటువంటి ఆకాశవాణి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అంటూ
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే విన్నారు.

ఆకాశవాణి మార్కప్రం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్త

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ది చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళక వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 19

0: 2060 తర్వాత డిఎంకే లేదా అన్నా డిఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అసోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అసోంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సేనేల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. మే 12 తేదీన జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజు వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జో

0: యూసుఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు వేసవి వడగాడ్పులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జయింట్స్తోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పరమానందయ్య శిష్యుల కథా చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి గాన వింటారు రచన సదాశివ బ్రహ్మం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో తర్వాత ప్రేమ మందిరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: మన కథ అమరం.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
3: కార్యక్రమం తర్వాత విచిత్ర బంధం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. సంగీతం కెవి మహాదేవన్, రచన దాశరథి.

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 1:20 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ రోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడి, మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొననున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కేవలం బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేస్ట్ టు వెల్త్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటి జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సిబిఎస్ఈలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులు ఇందుకు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ

0: వివాహక ప్రాంతంలోని ఆలయాలను 74 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు పెంచామని వివరిస్తూ,
1: ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం, అలాగే అర్చకులకు పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
0: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్ట్రలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న తిరుపతి ఐఐటీకి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొంటూ,
2: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10

వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వంతావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: వంటవాణి కార్యక్రమంలో ముందుగా మాతృ దినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం వింటారు.
4: పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. 1872 అమెరికాలో జూలియా వార్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అమెరికాలో అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు జార్విస్ అనే స్త్రీ సైనికులకు ఎంతో సేవ చేసింది. యుద్ధాలు జరగకూడదని శాంతి కొరకు తను ప్రార్థించేది. అయితే 1905 ఆమె మే 9 రెండవ ఆదివారం నాడు మరణించింది. ఆమె ఆలోచనలకు విలువనిచ్చి తన కూతురు మాతృ దినోత్సవం కోసం 1907 నుండి విస్తృత ప్రచారం ప్రారంభించింది. 1908 మెథడిస్ట్ చర్చిలో మదర్స్ డేని జరుపుకున్నారు. 1911 నుండి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. 1914 అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఏటా మే 2 మాతృ దినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు. కాలక్రమేణా ఇది ప్రపంచం మొత్తం అన్ని దేశాల ప్రజలు జరుపుకుంటున్నారు. మదర్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. అమ్మ గొప్పదనాన్ని వర్ణించలేము, అందుకే అమ్మకు ఒకరోజు అంకితం చేశారు. ఆ రోజు తల్లికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి అనేది దీని ఉద్దేశం. మనలను కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం. ప్రతి సంవత్సరం మే 2 రోజు మాతృ దినోత్సవం ఎక్కువ దేశాల్లో జరుపుకుంటున్నారు. యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తస్సే నమస్తస్సే నమో నమః. 84 లక్షల జన్మల తర్వాత నరజన్మ లభ్యమవుతుంది. ఈ నరజన్మం దుర్లభం. స్త్రీగా జన్మించడం విశిష్టం, అందున మాతృమూర్తి కావడం మరింత విశిష్టం. వేదకాలంలో స్త్రీని పూజించేవారు, స్త్రీకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. స్త్రీని ప్రతి ఇంటిలోనూ సంతోషంగా ఉంచాలి, ఎందుకంటే స్త్రీ ఆదిశక్తి, ప్రకృతిలోని ఒక అంశ, పరబ్రహ్మ స్వరూపం తల్లి, తొలిదైవం, మాతృదేవోభవ అనే శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడని కాదు అర్థం, అమ్మయే భగవంతుడు అని అర్థం. మొదటి నమస్కారం అమ్మకే చేయాలి అని ఋషులు చెప్పారు. సన్యాసాశ్రమాలు సైతం మొదటి ప్రణామం తల్లికి చేస్తారు. భగవతి అమ్మ, అమ్మలాంటి ప్రాణి లోకంలో మరొకటి లేదు. 9 నెలల పాటు బిడ్డను కడుపులో మోస్తుంది. కడుపు పెద్దదై వికారాలు కలిగి తిందామంటే తినే ఆహారము సహించక, వంగలేక, పని చేసుకోలేక ఎన్నో బాధలను అనుభవిస్తుంది. వాటన్నిటినీ కూడా సంతోషంగా సహించి తాను మరణ సదృశ్యమైనటువంటి వేదన పొంది నొప్పులు పడి బిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డను చూసుకొని పరమానందం పొందుతుంది. అమ్మ కడుపులో 9 నెలల బిడ్డ తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి పెరిగిన తర్వాత ప్రసవం జరిగి తన తల్లి కడుపులో నుండి బయటికి వచ్చిన శిశువు తన మలమూత్రములలో పుట్టిన క్రిములు కీటకములు తన శరీరాన్ని కొరుకుతుంటే బాధతో ఏడుస్తాడు.

అంతేకాదు, ఒక్కసారే దీపాలు, వెలుగులు, 6 అడుగులు ఎత్తున్న మనుష్యులు, వివిధ రకాలైన ఆకారాలను చూసి బిడ్డ బీతిల్లిపోతాడు. శరీర అవయవాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. గడ్డకట్టిన మలము విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అమ్మ తొలిదైవమై తన స్తనమును అందిస్తుంది. తన స్తనం ద్వారా వచ్చినటువంటి గోలోష్ట్రం అనే పసుపు ముద్ద తీసుకోవడంతో బిడ్డ శరీరంలోకి వెళ్ళి అవయవాలన్నీ కూడా పనిచేసి హృదయ స్పందన కలిగి శరీరం స్వాంతన చెందుతుంది. ఆ స్థితిలో బిడ్డకు పాలు పట్టగలిగిన శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. అవ్యాజానురాగం గల అమ్మ లేనిచో మనుషులే లేరు, ఈ జగతే లేదు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి రక్తం నుండే తనకు కావలసిన సారాలన్నీ తీసుకుంటుంది. తల్లి నుండి బిడ్డకు పోషణ లభిస్తుంది, శరీర అవయవాలు నిర్మితమవుతాయి. తల్లి ఆలోచనల ద్వారా మనసుకు పోషణ లభిస్తుంది, బిడ్డకు ఉన్నతమైన ధార్మికత, భక్తిభావాలు కలుగుతాయి. బ్రహ్మ ముహూర్తం వేళ నిద్రలేచే మా అమ్మ నన్ను చక్కగా నిర్మించిన ఇహలోకపు బ్రహ్మ. నా ఆనందం తన భాగ్యంగా భావించింది, నా సంతోషం కోసం అహర్నిశలు శ్రమించింది నా తల్లి. నిరంతరం కుటుంబ భారాన్ని మోస్తూ తన జీవిత సర్వస్వాన్ని మాకు ధారపోసింది. రాళ్లబాట అయిన పూలబాటగా భావించి మా పాదాలకు ఖరీదైన చెప్పులనే తివాచీలను పరిచి మహారాణిలా నన్ను చూసుకుంది. కొవ్వొత్తిలా మాకు వెలుగునిచ్చి తాను కరిగిపోయిన ధన్యజీవి మా అమ్మ. మమతానురాగాల మరుల చల్లు, ఆశల హరవిల్లు మా అమ్మ కళ్ళు. స్నేహగానం ఆమె జీవన పయనం. దయ, క్షమ, ఓర్పు, సహనం, నిస్వార్థం, నేర్పు, బాధ్యత, తేగమే మాతృమూర్తి యొక్క సహజ గుణాలు. శక్తికి మించిన శ్రమయే అమ్మ జీవితం. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ప్రతిరూపమే అమ్మ. పుట్టిన బిడ్డకు రేయింబవళ్ళు సర్వకాల సర్వావస్థలయందు సేవ చేస్తుంది అమ్మ. కొన్ని కారణాల వల్ల తనకు పుట్టిన బిడ్డ శారీరక, మానసిక లోపాలతో ఉన్నప్పటికీ ఆ జన్మాంతం వారికి సేవ చేయటకు సిద్ధపడుతుంది. అంతేకాని వెనుకంజ వేయదు. తల్లి ఒక్కటి మాత్రమే వారికి సేవ చేయగలదు. అమ్మ సెలవు తీసుకుంటే ఈ లోకమే స్తంభించిపోతుంది. ఇంకా చెప్పాలంటే తన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఏదైనా అనారోగ్యం పాలై మరణం సంభవిస్తుందేమో అని భయం కలిగినప్పుడు ఎందరో దేవుళ్ళకు మొక్కుకుంటుంది. నా ఆయుర్దాయం కూడా నీవే పోసుకుని బ్రతుకు అని అనగలుగుతుంది అమ్మ. చనుబాలతో శరీరానికి శక్తినిచ్చే అమ్మ లాలిపాటలతో, జోలపాటలతో వీణుల విందు చేస్తుంది. అత్త, తాత అంటూ చిన్న చిన్న పదాలతో జ్ఞానాన్ని నేర్పుతుంది. విద్యాబుద్ధులు నేర్పే తల్లియే మన తొలి గురువు. బాడిగ వెంకట నరసింహారావు గారు అమ్మఒడి గేయం రాశారు. అమ్మఒడి చదువుల బడి, మా అమ్మఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి, దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు, అనిసెమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. మధురమైన మాటలతో మంచి చెడుల తారతమ్యాన్ని చెప్తుంది. చక్కని కథలతో నీతిబోధ చేస్తుంది. నిజాయితీగా నిలబడ్డం, విలువలతో మేలగడం, యథార్థత యొక్క గొప్పతనం తెలుపుతుంది. ఉపదేశాలను బోధిస్తుంది. మన ప్రవర్తనను పరిశీలిస్తూ, ఉచ్చనీచమును తెలియజేస్తూ, జాగ్రత్తలను చెప్తూ జ్ఞానాన్ని నేర్పుతుంది. పిల్లల జీవితాలకు వెలుగు అమ్మే మన తొలి గురువు. అమ్మ మాట సుగంధ పరిమళాల పూదోట, పిల్లల ఆనందమయ జీవితాలకు బంగారు బాట అమ్మ మాట. అమ్మ బాధ్యత ఒకరోజుతో పూర్తయ్యేది కాదు, జీవితకాలం ఉంటుంది. బిడ్డల యొక్క ఆకలిని తెలుసుకోగలిగినది తల్లి మాత్రమే. ఆమె మనతో ఉన్నా, మరెక్కడ ఉన్నా తన బిడ్డల మనసు తెలుసుకోగలదు. తన పిల్లల యొక్క ఆశలు తీర్చుతుంది, కోరికలను నెరవేర్చుతుంది, అవసరాలు సమకూరుస్తుంది. బాధ్యతతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆశాదీపం అమ్మయే కదా. తండ్రి అయినా బాధ్యతను విస్మరించగలడు, కానీ తల్లి పిల్లల బాధ్యతను భారంగా భావించదు. అస్వస్థత కలిగి ఉన్నా, అశాంతితో తానున్నా, అసౌకర్యాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో తానున్నా తల్లి బాధ్యతలను ఎప్పటికీ విస్మరించదు. అదే కదా అమ్మతత్వం. అమ్మ ఒక్కటే ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే, అందరూ ఉన్నట్టే. ఆమె లేనిచో ఎన్ని ఉన్నా, ఎందరున్నా ఆమె లేని లోటును భర్తీ చేయలేరు. ఆ వెలితిని పొడచడం అనేది అనితర అసాధ్యం. ప్రకృతి నుండి కానీ, పరిస్థితుల నుండి కానీ, సమాజం నుండి కానీ వచ్చే విపత్తులకు తాను అడ్డుగా నిలిచి తన పిల్లలను రక్షించే రక్షణ కోట అమ్మ. మనిషి మాత్రమే కాదు, తల్లి అయిన ప్రతి ప్రాణి కూడా తన పిల్లలకు రక్షణగా నిలుస్తుంది. తనకంటే బలమైన శత్రువును కూడా ఎదురిస్తుంది, వాటితో పాటు పోరాడుతుంది, వాటితో పోరాడుతుంది, చివరకు ప్రాణాలకు కూడా తెగిస్తుంది. అదే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మతనం. జీవితంలో ఎన్నో

కష్ట నష్టాలకు ఓర్చుకుంటుంది. చివరకు తన మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా తన బిడ్డలకు ఏ కష్టం కలగకూడదని తన బాధను వ్యక్తపరచకుండా మౌనంగా ఓర్చుకుంటుంది. తన శారీరక మానసిక ఇబ్బందులను బయటపెట్టక తానే భరిస్తుంది. తన పిల్లలకు ఎటువంటి కష్టము నష్టము క్లేశము భయము కలగనీయకుండా తాను వెళ్ళిపోవాలనుకుంటుంది మనకన్న తల్లి. తన బిడ్డల క్షేమం కోసం ఇతరులకు సేవ చేయటకు కూడా వెనుకాడదు. ఆంధ్ర మహాభారతం కుంతీదేవి తన పుత్రుడైనటువంటి ధర్మరాజు రాజైన తర్వాత కూడా తాను ధృతరాష్ట్రుడు గాంధార్యులతో వారికి తోడుగా అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వారి వల్ల తమ పిల్లలకి ఏ విధమైన శాపాలు రాకూడదు అనే భావనతో అమ్మ తన బిడ్డల్లోని లోపాలను వారు చేసే తప్పులను పాపాలను కూడా తప్పు పట్టదు. పిల్లలు తప్పు చేసినప్పుడు వీడికి ఏమైందో ఇలా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు ఇలా చేశాడో అంటుందే కానీ శిక్షించటకు ఇష్టపడదు. తన పిల్లలపై జాలి కరుణ చూపి వారిని సమర్థిస్తుంది క్షమిస్తుంది. చివరకు తనను బాధ పెట్టినా సహిస్తుంది. ఇదే తల్లిలోని గొప్ప గుణం, మాతృమూర్తి యొక్క గొప్పతనం. పిల్లల పాలిట పెన్నిధి అమ్మ దైవీ గుణాల నిధి. గలగల పారే చల్లని నది, నిస్వార్థంతో నిరంతరం పారే ఆ నది పిల్లల సుఖసంతోషాలను కోరే ఆహ్లాద హృది. పిల్లల పాలిట పెన్నిది అమ్మే కదా మరి. మాతృమూర్తి ఆమె ఒక త్యాగ కీర్తి. తన తనువు మనసు ధనము ప్రాణము తన సర్వస్వం తన పిల్లల కోసం త్యాగం చేస్తుంది. అమ్మరణం తీర్చుకోలేనిది అని వేదం చెప్తుంది. నిస్వార్థమైన ఆమె జీవితం వెలకట్టలేనిది. తల్లి రుణం తీర్చుకున్నట్టుకు ఒక జన్మలో సాధ్యం కాదు. మాతృత్వం అంటే ఇవ్వగలగడం, అది విశ్వప్రేమ. ఉదాహరణకు మదర్ తెరిసా, ఆమె జీవించినంతకాలం అనాథల కోసం రోగులకు నిస్వార్థ సేవ చేశారు. అందుకే మదర్ తెరిసాని విశ్వమాత అన్నారు. ఈమె కన్యకా స్త్రీ అయినప్పటికీ కూడా అనాథలకు సేవ చేయడం ద్వారా విశ్వమాత అయ్యింది. జన్మనిచ్చింది తల్లి, జీవితాన్నిచ్చింది మాతృమూర్తి. తల్లి మాతృత్వం కలిపితేనే మాతృదేవత. కుంతీదేవి తన పిల్లలతో సమానంగా మాదిరి పిల్లలను పెంచింది. అదే మాతృత్వం అంటే. లోకంలోని మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు. అమ్మ మమతానురాగాల మది, మమతానురాగాల హృది మన అమ్మది. పిల్లలనే కాదు, తన పిల్లలనే కాదు, తన కుటుంబ సభ్యులందరినీ కూడా బిడ్డల వలే చూడగలదు. బాధ్యత లేని భర్తను కూడా క్షమించి ప్రేమిస్తుంది. అంతేకాదు తన భర్తను కూడా బిడ్డలా చూసుకుని పోషించటకు వెనకాడని మమతానురాగాల మది ఆమెది. కుటుంబంలోని వారి సంతోషమే తన సంతోషంగా భావించి శ్రమపడుతుంది. తల్లి వారి యోగక్షేమాలు చూచుటకు ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంది. వారి లాలనలో తరిస్తుంది. వారి ఆరోగ్య అభివృద్ధులు చూస్తూ తనను తాను మర్చిపోతుంది. అమ్మ మది అమృతతుల్యమైనది, ఆమె యద ఘనమైనది కదా. అమ్మతో మనం కలిగి ఉన్నది ప్రేమ బంధమే కాదు, ప్రేగుబంధం కూడా. బిడ్డ తన శరీరంలోని ఒక భాగం. ఎక్కడ ఉన్నా తన శరీరం నుండి బయటకు వచ్చిన తన బిడ్డలు తన శరీరంలోని భాగాలే. పిల్లలపై కలిగిన ప్రేమతో తన కోరికలను కూడా చంపుకొని తన వద్దనున్న ధనాన్ని కష్టార్జితాన్ని కూడా తన పిల్లల భవిష్యత్తుకు వారి కోరికలను తీర్చటకు ఉపయోగించే మాతృమూర్తి గొప్ప ప్రేమదేవత. తన వద్దనున్న ఆహారమైనా తన బిడ్డలకు పెట్టి తరువాత తాను తింటుంది. వారు తిని తృప్తి పడితేనే తాను తిన్నంతగా సంతోషపడుతుంది. ఇదే సంఘటన అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగింది. వారి డైరీలో కూడా కలాం గారు ఈ సంఘటన రాసుకోవడం జరిగింది. అర్జునుడు బాలచంద్రుడు వంటి వీరులను కన్న వీరమాత, వాల్మీకి వేదవ్యాసుడు కాళిదాసు, ఇంకా పెద్దన పోతన కవిత్రయం వంటి కవులను కన్న విద్యావతి, ఝాన్సీ లక్ష్మీబాయిని కన్న ధీరమాత, డొక్కా సీతమ్మ మదర్ తెరిసా వంటి మాతృమూర్తులను కన్న గొప్ప మాతృమూర్తి తల్లి. అవతార పురుషులు, మహాపురుషులు, యోగులు, సాధుసంతులు, త్యాగసనులు, మహాత్ములు, ధర్మమూర్తులు, ఆధ్యాత్మికవేత్తలు, సంఘ సంస్కర్తలు, పుణ్యపురుషులు, ప్రతి మనిషి తల్లి నుండి వచ్చిన వారే కదా. సమాజ నిర్మాత అమ్మ. అమ్మ లేనిచో జన్మ లేదు. అమ్మ నిజం, ప్రత్యక్ష దైవం. మాతృమూర్తికి సదా ప్రణామాలు. భగవంతుడు కూడా తల్లి ప్రేమను చూపిస్తానంటాడు, అంతేగాని తండ్రి ప్రేమను సోదర ప్రేమను చూపిస్తానన్నాడు. అంతెందుకు, తల్లి ప్రేమను పొందాలంటే దైవం కూడా మనిషే జన్మించాలి. దైవస్వరూపమైన ఆది శంకరాచార్యులు తన తల్లి తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తల్లి వస్తానన్నాడు, వచ్చాడు. ఆమె కోరిక తీరుస్తాడు. మాతృమూర్తికి మనం ఎంతో విలువనివ్వాలి. కాబట్టి మాతృదినోత్సవం ఒకరోజు కాదు, ప్రతిరోజు జరుపుకోవాలి. సంవత్సరంలో ఒకరోజు గుర్తు చేసుకోవడం కాదు, అనుదినము ఆమె

0: అవసరాలను తీర్చడం ముఖ్యమైన విధిగా బిడ్డలు భావించాలి. అమ్మ ఉన్నంతకాలం ఇదే మాతృమూర్తికి మనం ఇచ్చే గౌరవం. మాతృమూర్తులందరికీ శతకోటి ప్రణామాలు.
1: మీరు ఇంతవరకు మాతృదినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం విన్నారు.
2: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: వనిత వాణి కార్యక్రమంలో తర్వాత ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు విశేషాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారమనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేను కొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ B1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. విన్నారు కదండి, మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకల్ని మీరు తప్పకుండా తీసుకుంటారని ఆశిద్దాం.
0: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమం తర్వాత ఒక లలిత గీతం వింటారు.

వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం.
1: బొమ్మరిల్లు కార్యక్రమంలో భాగంగా హీల్ స్కూల్ తోటపల్లి విద్యార్థినులు వై సాయికీర్తి, జె సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి తందన తందానా అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారు.

0: పిల్లలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ గురించి టి సంధ్యారాణి మరియు కే లోకేష్ సంభాషిస్తారు.
1: చెల్లి బాగున్నావా?
2: బాగున్నానన్నయ్య.
1: చెల్లి, నిన్ను నిన్ను ఒక ప్రశ్న అడగనా?
2: అడుగు.
1: నీ పేరు సుమతి కదా, నీ పేరుకి అర్థమేమిటో చెబుతావా?
2: సుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. అన్నయ్య, నాకు ఒక సందేహం వచ్చింది, అడుగుతాను.
1: అడుగు చెల్లి.
2: మరి నీ పేరు లోకేష్ కదా, మరి నీ పేరుకి అర్థమేమిటి?
1: నా పేరుకి అర్థం ఏమిటంటే లోకానికి అధిపతి అని అర్థం చెల్లి.
2: అన్నయ్య, నీకు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ వచ్చా?
1: ఆ వచ్చు చెల్లి.
2: అయితే చెప్పు చూద్దాం.
1: చెబుతున్నాను విను. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్స్.
2: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ కూడా చెబుతావా?
1: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 ల్యాక్స్, క్రోర్స్, 10 క్రోర్స్.
2: అంతేనా? ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో మొత్తం 27 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. వాటిలో నువ్వు చెప్పింది 9 ప్లేస్ వాల్యూసే.
1: అవునా చెల్లి? కొంచెం నాకు కూడా చెప్పవా?
2: అయితే చెబుతాను. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, 10,000s, ల్యాక్, 10 ల్యాక్స్, క్రోర్, 10 క్రోర్స్, అరబ్, 10 అరబ్స్, కరబ్, 10 కరబ్స్,

0: நீல் டென்னில், பாதம் டென் பாதம், ஷெங்க் டென் ஷெங்க், சமுத்ரா டென் சமுத்ரா, அந்தியா டென் அந்தியா, மத்தியம் டென் மத்தியம், பராத் டென் பராத்.
1: బాగా చెప్పావు చెల్లి, కొంచెం నాకు కూడా నేర్పిస్తావా?
0: ఓ తప్పకుండా.
2: మన భాష పాలకడలి, భావం మధుమురళి అంటూ మన అమ్మ భాష మాధుర్యాన్ని మనకి రుచి చూపించబోతున్నారు వై సాయికీర్తి, జే సంవిద, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.
3: శక్తి

0: పిల్లలు, కథలంటే మీకందరికీ చాలా ఇష్టం కదూ. అందుకే ఒక చక్కని కథతో జే సంవిద మరియు ఎస్ సాయి తేజస్విని మీ ముందుకొచ్చారు.
1: ఏంటి చెల్లి ఏడుస్తున్నావు? మాకు బడిలో రేపు కథల పోటీలు ఉన్నాయి. నాకు పోటీలలో పాల్గొనాలని ఉంది. అమ్మని మంచి కథ చెప్పమంటే పనిలో ఉన్నాను అంది. నానేమో ఆఫీస్కు వెళ్ళారు.
2: ఏడోకు నా చిట్టి చెల్లి, నేను నీకు మంచి కథ చెబుతాను.
1: అయితే ఇప్పుడే చెప్పు.
2: సరే, శ్రద్ధగా విను. అనగనగా ఓ ఊరిలో రాముడు సోముడు అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రాముడు చాలా కష్టపడి పనిచేసి తనకున్న దాంట్లోనే ఇతరులకు పెట్టేవాడు. అతని మంచితనం వల్ల ఊరిలో ప్రజలంతా రాముణ్ణి చాలా మెచ్చుకునేవారు. సోముడు మాత్రం పేరుకు తగ్గట్లే సోమరిపోతులా ఉంటూ అతని అవసరాలకు ఇతరులపై ఆధారపడేవాడు. రాముడు తన స్నేహితుణ్ణి ప్రవర్తన మార్చుకోమని, కష్టపడి పనిచేయమని చెప్పేవాడు. కానీ సోముడికి ఆ మాటలు రుచించలేదు. పైగా రాముడిపై ద్వేషం పెంచుకొని ఎలాగైనా వీడి పరువు తీయాలని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఆ ఊరి జాతర దగ్గర పడటంతో రాముడు పొరుగూరి నుండి ఒక మేకపోతుని కొని తేవాలని బయలుదేరాడు. సోముడు ఇదే మంచి సమయమని ఆ ఊరి గుడిలో అమ్మవారి కిరీటాన్ని దొంగిలించి రాముడు ఇంటి కిటికీ గుండా దాన్ని గదిలోకి విసిరేశాడు. రాముడు పొరుగూరు నుండి వచ్చేలోపు రాముడే అమ్మవారి కిరీటం దొంగిలించడం తన కల్లారా చూశాడని, తన ఇంట్లో దాచి ఏమీ ఎరగనట్లు పొరుగూరు వెళ్ళాడని

0: సార్వభౌముడు ఊరంతా ప్రచారం చేశాడు. ముందు నమ్మలేకపోయినా అమ్మవారి కిరీటం నిజంగానే మాయం కావడంతో ఊరి ప్రజలు అప్పుడే పొరుగురు నుండి వస్తున్న రామన్నను కిరీటం గురించి ప్రశ్నించారు. జరిగింది గ్రహించిన రామన్న ఆ ఊరి పెద్దకి తనకే పాపం తెలియదని, తన ఇంట్లోకి కిరీటం ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. అప్పుడా ఊరి పెద్ద ఉదయాన్నే అమ్మవారుకు చేసిన అభిషేక విశేషాలు తెలుసుకొని రామన్నని తన చేతులు వాసన చూపించమన్నాడు. తరువాత సోమన్న చేతులు వాసన చూపించమన్నాడు. అమ్మవారికి ఉదయం చేసిన తైలాభిషేకం వాసన సోమన్న అరిచేతు నుంచి వస్తుందని, చివరికి సోమన్నే దోషి అని అతడే దాన్ని దొంగిలించి రామన్న ఇంట్లో ఉంచి రామన్నని అందరి ముందు దోషిగా నిలబెట్టాలని అనుకున్నాడు. అతడు చేసిన తప్పుకు శిక్షగా ఆ ఊరిలో ఉన్న బీడు భూమి దున్ని పూల మొక్కలు పెంచి రోజూ అమ్మవారి పూజకు పూలు అందజేయాలి, లేదా 100 కరడా దెబ్బలు తినాలని తీర్పు చెప్పాడు. అప్పుడు సోమన్న తాను తీసిన గోతిలో తానే పడ్డాడని బుద్ధి తెచ్చుకొని కష్టపడి పనిచేయసాగాడు.
1: ఈ కథ చాలా బాగుంది అక్క. నేను ఈ కథ మా బడిలో కథల పోటీలకు చెబుతాను.
2: పచ్చదైనదమ్మా ఈ కోనసీమ, కొండపల్లి బొమ్మ నా పల్లె భామ, సోకు చూసి చిన్నబోయే చందమామ అంటూ ఒక జానపద గీతాన్ని ఆలపించడానికి మన ముందుకొచ్చారు వై సాయికీర్తి, జే సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.

0: ఇప్పుడు బి దినేష్, పి హరీష్, వి లక్ష్మీనాంచారమ్మ, ఎస్ సాయి తేజస్విని, వై సాయి కీర్తి, జే సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి కొన్ని పద్యాలు పాడతారు.
1: ఇప్పుడు మేము పాడబోయేది వృక్ష శతకంలో.

0: ధన్యవాదాలు.
1: పిల్లలు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటూ మన చిట్టి పొట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు హీల్ పాఠశాల నుండి మీకోసం కొన్ని గేయాలు పాడతారు. వారు జి హర్షవర్ధన్, ఇజాక్ జొనాథన్, వి అమర్నాథ్, జి నాగమల్లిక, పి హైమావతి, బి యశ్వంత్, వి చాముండేశ్వరి మరియు బి భువనేశ్వరి.
0: చిట్టి చిలకమ్మ
2: అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్లు కుమిలిందా.

Veda!

వచ్చాక నా కాళ్ళ గజలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము అందాల రవికే ముత్యాల హారం కస్తూరి తిలకం బింద మీద బిందే బిందెలో నా పెరుగు పెరుగమ్మ పెరుగు తిరుగమ్మ తిరుగు.

పనస పండు తేవే, అలయకుండరావే, అరటి పండు తేవే, అన్నిటినీ

0: మీరింతవరకు హీల్ పాఠశాల తోటపల్లివారు సమర్పించిన బొమ్మరిల్లు కదంబ కార్యక్రమం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు నైసి అనే చిన్న చెల్లై తన ఊరు గురించి పాట పాడుతుంది, విందామా?
2: నా పేరు నైసి, మా అమ్మగారి పేరు సుమ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. చూడ చక్కని ఏరు మా ఊరి ఏడు, ఏడాదికి ఒకసారి ముచ్చటి కాపాడు. ఏటి మధ్యన గలువు నల్ల నెగులు, ఏటికి ఇరువైపులా మొగరి పొదరిలు. పొదరింట్లో దాగే మొగరి మొగలు, మధుర సుగంధము దిక్కున జల్లు. వానా బాగు కురిసి చెరువులు నిండు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు. ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది, వడవర్తో మా ఏరు ప్రవహించుతుంది. హోరు హోరల నదులు వెన్వీధి ముట్టు, కోయలుగా మా ఏరు ప్రవహించుతుంది. చూడ వాళ్ళే గాని చెప్పంగాలేం, మున్నాల తిన్నాల మా ఏటి వరద. అపేనా పొంగు ఏమోను గాని, అసహనంగా ఏరు ఇంకిపోయింది. ఇంకిపోనేమి మా ఏటిలో ఇసుక తినేలు కనుల పండుగైంది. ఎవరేమనుకున్న మాకే మిక్కులత, మా ఏరే మాకొక్క ఉద్యానవరం.
3: ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఆదివారం మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో బొమ్మరిల్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: పాడుగాను.
1: ఆ చేపల పుట్టినేంద్ర అలా వంచేస్తున్నావు, విరిగిపోగలు జాగ్రత్త.
0: రే, అదే గనుక విరిగిపోయిందనుకో నీకు నాకు నెల రోజులు జీతం కట్టురోయ్.
1: నీకింకా మన ఆసాం సంగతి తెలియదురా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇదిగో ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా, గోపాలం తెప్పకాడికి రా.
0: రే గోపాలం రా, నీ చేపల్ని తక్కట్లో పెట్టు.
1: అబ్బా ఒరే లింగయ్య, ఆ కాట సరిగ్గా పట్టుకోరావు, పక్క ఉరిగిపోతుంది. ప్రతిదీ చెప్పాలరా నీకు.
2: అదేంది నాయన, మన చేపల్ని ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
1: ఓరి మొగుడా చూడు, నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన. ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరుకేం కావాలరా? ఇది మీ ఆసామికి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే. అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నాకు ఒరిగేది ఏముందిరా బూడిదే.
2: అదేం కుదరదు, నా సరుకుని నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
1: మరి ఇన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నావు నాయన?
2: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
1: అట్టేం చేయడే మా రంగయ్య.
2: ఎందుకు చేయడు? రోజు మేము చూస్తా ఉండలా, ఈయనకి మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
1: ఏ లింగయ్య, కాట ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
2: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్న మాకు తెలుసు కదా. ఈ రోజు నుంచి నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
1: ఏంది అబ్బాయ్యా, ఏంది పెండింగ్ వ్యవహారం?
3: నాయన, మన వాళ్ళందరూ అడగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు, అట్టానికి ఈరోజు వద్దంటే అట్ట వదిలే.
2: ఏంది నాయన వదిలేదే? ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన. మన కష్టం ఏం తెలుస్తుంది వీళ్ళకే? ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి. తీరా ఏడకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
1: అంతేనంటావా?
2: అంతే.
1: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది? ఈ సంగతి ఆసాముకు చెప్తాను. ఒరే లింగయ్య, ఆ కాట నీ అబ్బాయికి.
2: ఇదిగో జోగినాథం, మా చేపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి. ఆ బిల్లు రాసి.
1: అత్తానేలేనాయనా, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో. అదిగదిగదిగదిగో నోకరాజు గారు చెప్ప, ఒడ్డుకొచ్చేస్తుంది, పోదాంపా.
2: జోగినాథం, పాత పార్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
1: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.
2: ఇందుగాక ఇంకెవరిని అడగాల?
1: ఆసామిని అడగాల్సిందే.
2: అదేంటి స్వామి, చేపలు వేసుకునేది నువ్వు, మా పెద్దోళ్ళతో వయసు సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం సెలాయించేది నువ్వు, తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆసామిని అడగాలంటావేంది?
1: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కావాలని నా మానం నన్ను బతకనివ్వండి.
2: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివి ఇవ్వాలి కదా. అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
1: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య, పోదాం.
2: ఇదేమన్నా నాయన, మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళు అందరు శ్యామం కోరి మాట్లాడే నా నోరు నొక్కేస్తావేంది?
3: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నీ వయస్సు రాలదు.
2: నాకన్నీ అర్థం అవుతున్నాయి కానీ ఇప్పుడు నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
3: నా బాధ నీకెట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
2: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
3: భయపడకుండా ఏం చేయమంటావురా? వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనం గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం.
2: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికి భయం ఎందుకు అంటాను?
3: ఒరే ఇదంతా కాదు కానీ ముందు ఇంటికి పోదారా?
2: ఇంటికి పోవడానికి తొందరే ఉంది కానీ దీని సంగతి ఏం తెలుసు నాయన?
3: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదా రారా.
2: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
3: నువ్వు రారా.
2: సరేపా.
4: ఏమయ్యా జోగినాథం?
1: హాయ్, చెప్పండి అయ్యా.
4: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
1: సిద్ధం. అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
4: ఏంది మళ్ళా చెప్పు.
1: అదేనండి, సిద్ధం సిద్ధం, అట్టమే పోతున్నానయ్యా అంటున్నానండి.
4: సరే, చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
1: హాయ్, ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
4: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను.

ఆకాశవాణి పండగొచ్చింది నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినండి పండగొచ్చింది నాటకం.

0: ముంచడము తేల్చడం అనేది నీ శాతల్లోనే ఉంది, జాగ్రత్త.
1: చిత్తమండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి, నేను మిమ్మల్ని ముంచడానికి? మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి, మిమ్మల్ని నేను ముంచడానికి? కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
0: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
1: హాయ్, మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
0: ఆ శాపలోల్ని ఎప్పుడు మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలా? నా ముందర మూడు తరాల ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం, లెక్కలేనంత డబ్బు సంపాదించాం. అయినా వాళ్ళని వదులుకోకూడదు, ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదం, వాళ్ళకి ఏమాత్రం సందు దొరికితే ఇంక మనల్ని లెక్క చేయరు.
1: హాయ్, నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
0: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకి ఏమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రివ్వమంటా ఆకాశంలోకి దూసుకుపోతారు.
1: నిజమేనండోయ్, ఏమో అనుకున్నా, చదువు సంచలి లేని ముఖాలకి డబ్బు సేతి దొరికితే ఇంకా మన ఆటలు సాగమని అనుకున్నానండి.
0: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ, అది దొరికితే ఇంకా మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లో ఔకుతౌకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కిన వాళ్ళు ఆనక మనల్ని దొక్కుతారు. అంచేత మాయల ఫకీరు పేనాలి ఏడు సముద్రాల కావతల మర్రిచెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారపు గుట్టంతా నీ చేతుల్లో, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను.
1: అలా అన్నారు, చాలా బాగుందండి.
0: బాగుందని చెప్పింది నీ నోటితోనే నన్ను ముంచవు కదా.
1: ఎంత మాట అండి. అయ్యా ఇరాసాయం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాని దాసులది, ఇది నమ్మండి.
0: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతుల్లో పెట్టి బతుకుతున్నాను. మన శాపలో ఎవరు మనల్ని ఎదిరించడం లేదు కదా.
1: అంత ధైర్యం కూడానండి వాళ్ళకి. కాకపోతే
0: కాకపోతే ఏంది?
1: ఏం లేదండి, ఆ గోపాలంగడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
0: ఉంటే
1: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
0: ఆడేమంటాడు?
1: ఏం లేదండి, మన లింగయ్య ఆడి శాపల్ని కాటా పెడుతుంటే నా శాపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
0: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
1: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే శ్రద్ధ డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
0: ఏ జోగినాథం,
1: ఆయే అదేనండి, బిల్లులు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధ అండి.
0: వాళ్ళని అట్ట నోరెత్తనయకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
1: హాయ్ సిద్ధమండి, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారండి?
0: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
1: హాయ్ సిద్ధమండి.
0: సరే, నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
1: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఏంది నాయనా?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: ఆరు నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఇయ్యకుండా తప్పిస్తున్నాడు ఆ ఏరాసామి. మన కాడ శాపల్ని కాటా పెట్టి తీసుకుపోయే జోగినాథం డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, శాపలేసి పోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామని అడగమంటావు ఏంది అని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దూరి ఇస్తారు లేరా, నీకెందుకు తొందరా అని నన్ను అంటాడు. ఏంది, మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రి గడ నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి,

0: అలా కష్టపడి తెచ్చిన చేపల్నే వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో 6 నెలలకి 3 నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు చేపలు వేయాలా? మనం ఎందుకు వాళ్ళ కింద ఉడికిన చెయ్యాలా? చెప్పమ్మా.
1: సూన్నాయనా, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
0: మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఈ కథ లేదమ్మా.
1: నాయనా రాజేశ, ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
0: ఏం సంబంధం అమ్మా? పనికి మాల సంబంధం? ఇదేమన్నా సుట్టరికాల సంబంధమా?
1: సుట్టరికాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
0: అంటే సుట్టరికాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం చేపలేటాడి వాళ్ళకేసి వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికార్లాగా మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
1: ఆ ఈరాసాం ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా? వాడు డబ్బు దాహానికి మనలాంటి శాపలోళ్ళ బతుకులెన్నో అల్లాడిపోతున్నాయి.
0: అంత రాక్షసుడా వాడు?
1: రాక్షసుడు అనేది వాడి సీమలో చాలా చిన్నమాట.
0: అది సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే శాపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన శాపల్నే వాడికేసి వాడు డబ్బులు ఇచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోనీ వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
1: అదంతా తేలిక కాదులే నాయన.
0: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఎన్న సాతరం గుర్తుకొస్తుంది నాకు.
1: ఏందా సాతరం నాయన?
0: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పసెల్లిళ్ళ బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఇనతే పాముమ్మ కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మని ఇడిపించడానికి గౌరకమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని సాతరం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మా నాకు ఇప్పుడు.
1: అవునాయన, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఇనతి కొడుకు గిరిత్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
0: అది తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీల సంగతి ఏంటో వివరంగా చెప్పమ్మా.
1: చెప్తాన్నాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చాలా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పట్నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాతరం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే, వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద యాట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి దోణిల మీద యాట చేస్తా కట్టాలు పడతా ఉంటే ఈ ఇరాసామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పట్నుంచి వీళ్ళ ముత్తాత తాత తర్వాత వీళ్ళయ్య ఇప్పుడు ఈయన మన మీద వ్యాపారం చేస్తా మనల్ని ఈనంగా బానిసల మాదిరిగా సోతా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఒళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరిచేసేవాళ్ళంట. అదే ఆసారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
0: ఎంత అన్యాయం! ప్యానాలు తెగించి సముద్రం మీద చేపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకుని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం!
1: ఏం చేస్తావు నాయన, ఆ చేపల్ని పట్టుకోవడానికి వాళ్ళ తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
0: ఇన్ని తరాలు మారినా ఆ ఆశారం మట్టే నిలబడిపోయిందన్నమాట.
1: అవునాయన, ఈరాస ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడి నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఈయన తరం వచ్చింది. ఇప్పుడు కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
0: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆటలెట్లా సాగిపోతున్నాయి. మన శమదోపుడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
1: వలలు తెప్పలు కొనిచ్చే కాడి నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
0: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
1: నాయన రాజేశ, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
0: ఎలుగు అవసరం ఎలుగు.

0: అయితే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
1: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
0: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
1: రేపు ఎలుగొస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సూటుందా నాయన?
0: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
1: అది లోకాశారున్నాయనా, దానికి దీనికి పోలికేటిది.
0: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తాది, ఇది లోకాశారమేనమ్మా.
1: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా, ఆ ఏరాసాం జోలికి పోవద్దు నాయన.
0: ఎందుకమ్మా నాకిట్టా పిరుకు మందు నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊపి నుంచి పైకి లాగాలని నేను అనుకుంటా ఉంటే
1: ఎందుకురా ఆ పెద్దోళ్ళతో గొడవ?
0: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
1: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకు? మన పని మనం చేసుకుంటే చాలు కదా.
0: అట్టాగాని మన పెద్దోళ్ల కాడి నుంచి మన నెత్తిని పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?
1: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కానీ నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కథ నా బాధ.
0: నాకేం కాదులే, కానీ నువ్వు ఊరుకో అమ్మా.
1: ఎట్ట భరించేది నాయన, వాళ్ళా బలిసినోళ్ళైపోయే, మనమా వాళ్ళ ముందర నిలబట్టానికి కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసే వాళ్ళ కాదేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: సరేగా నడవరా, రే రే రే రే, పడిపోతారా, రే నుంచోరా, నుంచో.
1: బాగానే నడుతున్నామా.
0: ఒరే ఒరే నోగరాజు,
1: వస్తున్నామా.
0: అరే ఇది మనిల్లేనా?
1: మా నీళ్ళు కాదు, నీళ్ళు మా.
0: అదే నా ఇల్లేనా అని. అవును రాయ్, ఇది నా ఇల్లే రాయ్. ఇదిగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థం అయిపోయింది.
2: ఏందయ్యో కళ్ళు గారిని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?
0: ఎంత తాగితే చూడలే కానీ నేను ఎంత తాగితే ఏమవుతాదంట?
2: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజు ఏం కదా.
0: వెంకట్రాజగిరి ఏడు నుంచి వచ్చాడంట?
2: ఏడు నుంచి వచ్చాడో, నువ్వే సప్రదంట.
0: వాళ్ళమ్మ కడుపు నుంచే కదా.
2: ఇంకేడు నుంచి వస్తాడంటావు?
0: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను, మరి నాకు ఆయనకి తేడా ఏంటంట? అట్టంటప్పుడు ఆ వెంకట్రాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
1: ఓ గోపాలమ్మ,
0: ఏంద్ర నోక,
1: ఏమన్నా నీ కొడుకు చాలా తెలివిగలడమ్మా.
0: నిజంగా ఓడు నా కొడుకు కన్నా? ఏయ్, ఆ సంగతి నాకు తెలుసులే కానీ ఇప్పుడు ఇప్పుడు నేనేం చెబుతున్నాను, నువ్వేమంటున్నావు ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమ్మా నీ అక్కనే.
1: చాల గమనమ్మా, నువ్వాడా నీ కబసేడాడా, ఆ వెంకటగిరిరాజు గారు నువ్వే ఎక్కువేలేవాడి కన్నా గమ్మునండు, మా అక్కకేం తెలుసులేమ్మా.
0: ఆగరానుక, నువ్వు ఆగు. ఏంద్రనాయాలా, నన్ను మూనగ సెట్ ఎక్కిస్తున్నావా?
1: లేదు అమ్మా, నేను నిజమే చెబుతున్నా.
0: రే రే, నాకు తెలుసులేరా.

0: ఏమా నువ్వు, నువ్వే చెప్పినావు కదా ఎంకడికి రాజు కన్నా నేనే గొప్ప అని. మరిప్పుడు నన్నెందుకు తిడుతున్నావు చెప్పుమా.
1: నూగా నా వెనక తోగుబుతూ తిరిగే తోకరాయాలా? నాకా నీతులు చెప్పాడంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? రే రే, నువ్వెంత నీ బతుకెంత అనుకునిరేనాయా?
0: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నానా వసే అన్నానా, నన్నంత మాటలు అనేసినావు.
1: ఎంత మాట అన్నారా?
0: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా. ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకో గాని ఇయ్యాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
1: రేయ్ రెచ్చిపోక, ఏం బిగుతున్నారు నువ్వు?
0: ఇదిగో గోపాలమ్మా, మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతానే అనుకున్నావు.
1: ఏందిరే నా పళ్ళు రాళ్ళు కొడతావా? ఏది రారా, రాళ్ళు కొట్టు చూస్తా, రాళ్ళు కొట్టు రాయాలా?
0: లేకపోతే ఏదన్నావమ్మా, ఒత్తు పుణ్యానికి అంత అంత మాట్లాడంటావా?
1: అంటే ఏం చేస్తావురా గోంగూర?
0: ఇదిగో గోపాలమ్మా, పెద్దాడు అని చూస్తున్నా.
1: రే నాయాలా, నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
0: ఆశం నోరు మూసుకో, ఇట్టంటోళని చాలా మందిని చూశాలే.
1: ఒళ్ళెడ్డ పలిచిందిరా నీకు, నాలాంటి వాళ్ళని చాలా మంది చూసావా?
0: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
1: రే రే నూకడా, నా ఏళ గుద్దేనంటే మూది మూడో కర్లు తిరిగిపోతుంది, ఏమనుకున్నావు?
0: అబ్బో ఏమీ తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరుశ్చంద్రుడు పక్కింటోడు.
2: ఇంకాపుతారా మీ కురుక్షేత్రం?
3: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోలు చేస్తున్నావా?
2: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
1: అదిగోడు చూసినావా నన్ను ఎంత మాట అన్నాడు?
2: అందుకనే నీకేళ్ళ నేను రోసం వచ్చేసినదా? అంతే కదా?
1: మరి అంతే కదా. ఇదిగో వాడెంత వాడి బతుకెంత, ఓడు నన్ను అంతంత మాటలు అంటావా?
2: సున్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
0: అట్టన్నా ఒలుడు, ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడు.
2: ఊరుకో మామా, నాయన సంగతి నీకు తెలుసు కదా.
1: నోగరాజు
0: ఏందమ్మా?
1: మావాడన్నాడు కాబట్టి బాజుకు పోయినావు.
0: అబ్బో లేకపోతే ఏం చేసేవాడు వేంది?
3: ఆ ప్రణోకరాజు పొద్దుతమానం ఏంది సంత?
0: చూడక్క మీ ఆయననే మాటలు, ఏందో పెద్దోళ్ళు అని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క సేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు.
1: రే నూకా, రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
3: నువ్వు నోరుమొయ్యవయ్యా, ఏంది గోలా?
1: చూడ లక్ష్మి, ఈ నూకు నన్ను ఎంతెంత మాటలు అంటున్నాడు, ఏంది ఒళ్ళు మలుపువా? ఇవాళ ఈడి సంగతి ఏదో చేరిపోవాలా? వాడిని మాత్రం వదలను. వరే నూక, ఇవాళ సంగతి తేరిపోవాలంటే
3: చాలే కాని నువ్వు నోరు మూసుకో.
1: ఏంది నువ్వు అనేది, నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజు రాలేదండి నీకు.
3: ఓ మొగుడు, ఒకసారి ఆ సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మొగుడు.
2: ఇంకాపుతారా? ఏంది నాయన ఇదే, ఏంది పైసా ఇలువ చేయని పనికి రాని మాటలు?
1: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు.
2: మీరా ఏరాసామికి భయపడడం ఏం బాగోలేదు నాయన.
1: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
3: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలేటెందుకో?
2: ఖచ్చితంగా కదిలియల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయమో?
1: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
3: సున్నాయన, నువ్వు ఢీ కొడతా ఉండి

0: ఎదిగి కొండతోటి. నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
1: చూడలుడు, ఆ ఏరోస్వామి కూడా డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనమేం చేయగలం చెప్పు.
2: చూడు మామా, ఇప్పుడు మీరందరూ నా ఆయనక నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసామి నిద్రిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే.
1: లేకపోతే ఏం చేద్దాం వల్లడు?
2: ఖాతాలు మార్చేస్తామని చెప్దాం, బెదిరిద్దాం.
3: మా గొప్ప మగడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాస్వామిని ఎదిరించి బతుకుదామరే. ఈడి మాటలతో నా కైపల్ల సప్పగా దిగిపోయింది.
2: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాస్వామి ఏంది, వాడు తల్లో జేజమ్మ నన్ను ఎదిరించవచ్చు. అయినా ఇన్నేళ్ళ నుంచి వాళ్ళకే చేపలేయటానికి మన ఓళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
1: ఎంత ఇచ్చింటారు? మా అయితే ఓ 10-12 రూపాయలు ఇస్తుంటారు.
3: అప్పట్లో చాలా ఎక్కువ.
2: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
0: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలము చేపలు పాడవు నాయన.
2: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
0: మన జన్మా బయటికి పోయేది.
2: ఏ, ఎందుకు పోకూడదు?
0: బయట పనులకు పోతే నా మోసి అని మనోళ్ళు ఎవరూ బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇది పద్ధతి.
3: అడ్డ చేపలు పడినప్పుడు ఇంటి ఖర్చులు కానీ బయట ఖర్చులు కానీ ఆసామికాన్నే తీసుకునే పదవ పరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనందుగా తయారు చేసినారు.
0: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిన దానికి కానిదానికి ఆ సామే సాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
2: అదేం కుదరదమ్మా, ఆ ఏరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజారుకేర్చాల్సిందే.
1: ఇదేందుమా ఇంత చెప్పినా? ఏంది ఇది, ఎట్ట తయారైనాడు?
3: ఈయన కొడుకు మనల్ని పైకి తేలుతాడా, బుడుంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మే, ఏంది ఈ సంగతి?
0: నాకు అర్థమై సచ్చిందంటావా? అసలు గుంపులో గోయిందా, రద్దీలో మానికమంటారు, ఆడట్టు ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనా అని, వింటాడా ఎనడే?
1: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసుకో ముందర. నీ
3: వెళ్తున్నామాడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకి వెళ్తావా?
1: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగిపోమ్మంటావా?
3: తప్పుదండ్రా, ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా. అరే ఇట్ట డాలలో నా బుర్ర మొద్దు బారిపోయిందిరా. అరే అరే ఈ సంగతి నువ్వే ఆలోచియాలరా.
1: ఇదిగో ఈయన్ని మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది.
3: నాకు నమ్మకం లేదురా నోగరాజు. రే ఈడు మన మాట వింటాడా అని.
1: ఎంతమంది బలవంతం చెత్తి ఎనికి రాకుండా అడిగిపోతాడు కానీ నేను వెళ్తున్నామా.
3: ఏందే లక్ష్మి అట్లా చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు అన్నం పెట్టు.
0: అట్నే పద
3: పద మరి.
4: ఏమయ్యా జోగినాథం?
5: చెత్తం చెప్పండి.
4: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
5: ఎప్పుడో చెప్పొచ్చానండి.
4: మరి ఇంకా రాలేదే.
5: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. అయినా ఆగితే బతుకుతారా? పొత్తుంటారులేండి.
4: నా చేతి కింద రాలిని మెతుకుల్ని తిని బతికే ఈ యదవులకి అంత ఖండకావరమా. చూస్తాను, అది చూస్తాను. ఈ ఏరాస్వామి కన్నర చేస్తే ఏమవుతారో అది చూస్తా.
5: అయ్యా అంత కోపడు బాగండి, కాసేపు బాగండి.

0: మీరు చూస్తుండగానే ఆ గోపాలంగాడు ఆడు కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతే నన్ను అడగండి.
1: ఆ యదవలో నేను ఇచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు రాణి, ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయల్లొచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాణి రాణి, వాడి సంగతి తెలుస్తాను.
2: దండలు స్వామి.
1: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
2: అది ఇప్పుడు ఎవరం అయ్యింది బాబు, మూడు నాలుగు తరాల ముందర జరిగిన యథార్థం కదా బాబు.
1: నిజమే కదా,
0: దాంట్లో అబద్ధం ఏముంది బాబు.
1: మరప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని, ఇవాళొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డి కోసం మాదిరిగా తీసి పారేస్తాడా?
2: అయ్యా ఈరసావు గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోసాడు, వాడి మాటల్ని పట్టించుకోకుండా లేడు సామే.
1: ఏంది వాడు, వాడు పశువుడా? మళ్ళీ అన్నవరా గోపాలం, అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? ఓడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? ఓడు పశువుడు కాదురా, ఓడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
3: ఏమో, మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
1: అట్టనే నేను అన్నానా?
3: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు, ఏ మాత్రం ఆలోచన ఉన్నోడైనా చాలు.
1: ఆహా, ఏందో మేం చేస్తున్న అంత అన్యాయాలు?
3: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
1: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటది, అందరికీ తెలిసిందేది.
3: ఎంతో కొంత మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
1: కాకపోతే ఎంత అంట?
3: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఎంత, మాపై వస్తున్న లాభాలెంత, మీరు మా మీద దోచుకునేదెంత, మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు, మాకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు?
1: ఆహా, అంతేనా, ఇంకేదన్నా మిగులుందా?
3: ముందీటికి సమాధానం చెబితే మిగతా తర్వాత చెప్తాను.
1: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిచి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఎంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ వాళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈరోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతి అంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా, అట మీరెందుకు చెప్పలేదంట?
2: నిజమే స్వామి, తమరు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పోలు లేదు.
1: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
4: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి.
2: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
1: ఈనాడు వాడు ఎందుకు వింటాడు? అట్ట వింటే ఓడెందుకు తెలివిగలడవుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదోదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజారుకెచ్చాలా? అదేగా, అదే వాడి ఆలోచన అంతా.
3: ఈడెవడో పనులు లేకుండా గోళ్ళు గిల్లుకొని కూసోలా, మీ పెద్దవాడు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదో. మా ఊళ్ళు అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాకు సాయం చేసి మా మీద తాటాకు ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ జత చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేం భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
1: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినావే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరుగా.
3: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పొడ్డీలా, అసలు ఎక్కడుందో శివరు ఎక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళనే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
1: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
3: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
1: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తూ ఉంటే ఆ పని రెచ్చిపో.

0: చెప్పుతున్నావే? ఆ మాంత్రం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
1: ఎరాస్వామి, మాటలు జాగ్రత్తగా రానే. మా శమను పరమాన్నంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
0: రే పిల్లనాలా!
1: కాదు, నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దండాలు పెట్టించుకున్నారు. మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
0: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
1: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
0: అదే ఎందుకంటాను?
1: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
0: డబ్బులు అంటాను.
1: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తొక్కువాడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాల, మీరు కట్టుకునే గుడ్డలు ఇంకొకరు నేయాల, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా, ఇట్టా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఏ మడిసి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలా?
0: రే పిల్లనాలా!
1: ఆగక్కడ. నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో, నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. అలాంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
0: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు?
1: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
0: ఒక్కసారి అండి, ఇంకేదన్నా చేస్తాం. నువ్వేం చేస్తావు ఆ పిల్లనాయాలా?
1: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. 100 ఏళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఇల్లేదు. డబ్బులిచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
0: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసే.
1: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తాం.
2: ఒరే రాజేశ, ఏందిరా నువ్వు, ఏం చూసుకుని ఇట్ట రెచ్చిపోతా ఉన్నావు? ఈ సావుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావు ఏంది?
3: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయుడే మాట్లాడుతున్నావా?
1: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
4: ఏందిరా గమ్మునుండేది? అవి డబ్బులు రా, చెల్లెపెంకులు కావు.
1: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
2: ఒరే అల్లుడు, ఎందుకు నువ్వు మాట్లాడేది? అయ్యి డబ్బులు రా, అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్నుంచి ఈరోజు దాకా ఈల కింద పనిచేస్తూ ఉండేది.
1: నోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా శానా మార్పులు వచ్చేసినాయి.
4: ఏంది నాయన నువ్వు చెప్పేది? ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుష్టపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి మీ ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దవాళ్ళ కాలం నుంచి ఇట్ట మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
1: వాళ్ళకి తప్పక కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు. ఇళ్ళకి ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ళ వ్యాపారాలు వదులుకొని లచ్చలు లచ్చలు నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు వసూలు చేస్తారో అది చూద్దాం.
4: ఒరే నాయన, ఏంద్ర నువ్వు మమ్మల్ని బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
1: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
4: పేదోడు కోపం పెదవికి సేటంటారా? పెద్దోళ్ళని ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
1: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
4: వదిలే, ఎటు పోయేది అటు పోతాది, దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
1: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు గాని ఈ శని మాత్రం తరాల లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
4: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికి పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
1: ఏం కాదులే, నువ్వు గమ్మునుండమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయమనాలా.
3: మరి ఆయన డబ్బులు కట్టమ

0: ఇప్పుడంత డబ్బులు ఆడికి తెస్తావురా?
1: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. ఇలా ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులొచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
2: అవును గాని రాజేశ,
3: ఆ రేవు ఆసాములొచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
1: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా వీళ్ళ గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు, అంతే కదా?
3: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలకు అంటున్నావు గానీ ఈ చేపలు పట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
1: అట్టనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు. అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమోనని ఇసారించినారా?
0: ఇసారిస్తే మాత్రం దొరికేస్తారా?
1: ఇప్పుడు దొరకలా? ఈ ఈరాసామి బాకీ కట్టమని అడగమను, రెండు రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
4: అది సొత్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొచ్చాడో నేను చూస్తానరా.
1: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఈరాసామి. ఇన్ని తరాల నుంచి మా జనాన్ని పీకుతున్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేం కట్టాల్సిన బాకీలంతా చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
4: ఏ ఎంత పొగర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్ గిడుస్తావా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
1: మీకిష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు, ఎన్ని పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపవుతుంది, అది తెలుసుకో.
5: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ చేపలని భయపెట్టానో, ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఇన్నాళ్ళుగా ఈ చేపల మీద అరాచకాన్ని సాగించాను, ఈరోజు ఈ పిల్లాడి కాడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారం ఏముండదు. సాహుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగినాథం.
6: హాయ్, ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
4: ఈరోజు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నాను, ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
6: చెప్తాం. అలాగేనండి. ఇన్నాక గోపాలం అయ్య గారు మాటలు
7: అయ్యా,
6: మీ వ్యవహారాన్ని వాళ్ళు ఆయుధ వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి, వెళ్ళండి.
7: సరే అయ్యా.
1: ఇంకొక రోజు ఎందుకు? ఇలా తెలిసేమనండి.
6: ఇదిగో రాజేష, పొట్టేళ్ళు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు కానీ. పదండి పదండి పదండి.
3: ఇదిగో అల్లుడు, ఆ స్వామి ఈడదాంక లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే డెడ్డెడ్డెడ్డెడ్డె ఏదో కిరికిరి ఉందరో.
1: నీ చెప్పే కదా మామా, అవతల రేవులు ఆసామి మాటైతే రేగి అయ్యగారు ముఖంలో రంగులు మారిపోయినది, నేను కనిపెట్టా.
8: సరేలే, పోదాం రాండ్రా, ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం, పదండి.
1: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
8: ఏంద్రా నాయన, ఏందంత హుషారుగా ఉన్నావు?
1: మన పంతం నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాలవేలనికి వచ్చేసినాడు.
9: ఏందయ్యా, ఏం జరిగినదే?
1: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాలవేలనికి వచ్చేసినాడు. మనల్ని కాళ్ళ కింద సీమల్లాగా ఇన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాళ్ళ కింద సీమైపోయినాడమ్మా.
9: ఏందిరయ్యా, ఏం జరిగిందో వివరంగా చెప్పు నాయనా.
1: అదేనమ్మా, ఆ ఏరాసామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
9: ఏమైంది ఏమైంది నాయన, ఆ ఆసామ్ ఏమన్నాడు?
1: ఇంకేమంటాడు, ఆసామ్ అన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిచి నేల మీదకి వచ్చేసినాడు.
9: అసలేమైంది నాయన?
1: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాళ్ళబేనానికి వచ్చినాడు.
8: అంటే ఏమైంది నాయన?
1: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.

0: నిజంగా నా నాయన, మా నాయని, నువ్వు చాలా సాధించావు నా బంగారు కొండ.
1: మరి నీకేనా కొడుకు నా కాడా, మరి నేను మాత్రం సంతోషించొద్దా?
0: అట్నే సంతోషించాయి, ఎడెవరు కాదన్నారు.
1: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తాం, వాళ్ళ పెద్దోళ్ళు తరాలు లెక్కన కూర్చొని తిన్నా తరగని డబ్బున్నోళ్ళు మనమా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
0: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నలుసు కదా, మరి ఎట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
1: అందుకే కదా మనం కుల్లి కుల్లి సత్తా ఉండేది.
0: నాయన, ఇది నిజమేనంటావా? ఏందో కానీ నాకు నమ్మకం కుదరట్లేదు.
2: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకి విముక్తి కలిగిందంటావు? ఓ గోపాలం మావా.
1: ఏమి రేణుక?
2: ఓ లచ్చమ్మక్క.
0: ఏందయ్యా?
2: మీ కొడుకు నిజంగా శానా గొప్పోడే. మన జాతిని ఈ ఆసాముల శర నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
1: అవును అవును ఒక రాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు చేతల మీదగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
0: తమ్ముడా నోకరాజా, మీకే అట్ట ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్ట ఉండాలా?
2: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తూ ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కానీ మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఏరాస్వామి రాజకాలను బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా చీకట్లో మగ్గిపోతా కొనారిల్లుతున్న మన జాతికి ఇలా విముక్తి కలిగించినాడు.
1: నిజమేనా నోకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కోర్చి చేపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పొట్టుపోసుకునే వాళ్ళం కదా. ఆ ఆసామినే దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసామి చేసేది తప్పని అనిపించలేదు ఇందిరా మనకి?
2: ఎట్ట అనిపిస్తుంది మామా, మన పెద్దోళ్ల దారిలోనే మనము నడిచినాం, అందుకే ఆ ఆసాము చేసే మోసాలని కనిపెట్టలేకపోయినాం. ఇవాళ నీ కొడుకొచ్చి ఆ ఆసాము చేసే మోసాలన్నీ బయటపెట్టి యాళ్ళ కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ చీకటి నుంచి బయటపడేసినాడు.
3: ఈ యాళ్ళ నుంచి ఇంకా అట్లా జరగదు నాయన. మనం చేపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే. అది కూడా పక్కరేవులు ఆసాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోచినట్టు చేయడానికి ఇల్లేదు.
1: ఈ లెక్కన మన పెద్దోళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
2: ఇంక ఇప్పుడు కూడా మనం కన్ను తెరిచుండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
0: దేవుళ్ళు ఎక్క నువ్వు వచ్చి మన ఊళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
1: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హానిముత్తే అనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
0: ఆగడా, ఓ ఎగేసుకుంటావేటి?
1: ఏండే నీదే,
0: నువ్వు కన్నావా?
1: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
0: అట్టాను, ఇది బాగుంది.
1: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
2: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా. ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
1: ఏంద్ర దరిద్రమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు సపరా గాడిద?
2: అబ్బా, నీతో పెద్ద గొడవే మావా ప్రతి దాంట్లోనూ.
1: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్ల పెడదాం అనుకుంటున్నావా? రే గోబ గుయ్యం అంటుంది రో. అది సరేగానే నొకరాజు.
2: చెప్పు మావా.
1: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనమంతా పెద్ద పండుగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద సాత్రం చెయ్యాలి. విన్నావా?
2: విన్నాలే మావా. అట్టయితే గుడికి అడిగి పోదాం రా.
3: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాందులు తాగడం నాకిష్టం ఉండదు.
1: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు రాకపోతే పోయే

0: మాత్రం సంపదురావు. రే ఆ బతుకులిట్టనే తెల్లారిపోతాడుగానే ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వు
1: పద మావా
0: పద
1: అల్లుడు ఎల్లొత్తాం.
2: నువ్వు రా నాయన అన్న వడ్డిస్తా.
3: అట్నే పదమ్మా.
4: మీరు ఇంతవరకు పండుగ వచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ 866-248-8812 నెంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి సమాధానాల్ని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు? 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు? తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు?

2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు అని అడిగాను, హింట్ కూడా ఇచ్చేసాను కదా. ఆన్సర్లు వచ్చేసాయి, చాలా మెసేజెస్ తో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుంచి. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత. నగరం మండలం బాపట్ల జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తు నుంచి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు వంజాచారి. ఇంకా శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తోనే ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి గుంటూరు నుంచి. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధ ఖమ్మం నుంచి. కేవీరావు తణుకు నుంచి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి. పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా, హోమిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారు శంకరయ్య. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒక్క ఆన్సర్ని ఇంతమంది పంపించారు, గ్రేట్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దొనకొండ నుంచి వైసీహెచ్ డేవిడ్. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శుభ సాయంత్రం అంటూ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి బి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి, యశోద, జానకిరాజు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రమేష్

మూర్తి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గనగలూరు కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద, కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ. కరెక్ట్ ఆన్సర్తో ప్రణవి ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వెత్, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరు మురళి, లక్ష్మి, భట్టిప్రోల నుంచి, కరెక్ట్ ఆన్సర్. బడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగార్జున, లక్ష్మి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముంబైకి ఓకే. కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కాకిర రాజ్కుమార్ లావణ్య సఖినేటిపల్లి రాజోల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్నగర్ సిద్దిపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. తాళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. సత్తిరెడ్డి అనపర్తి నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ కొమ్మగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి. ఇంకా ఇవన్నీ మీ పేర్లు చిరునామాలు కదండి, ఆన్సర్ కూడా పంపించండి. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్ ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మొహమ్మద్ రఫీ భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ బాషాభాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గుడ్ ఈవినింగ్ అంటూ. కరెక్ట్ ఆన్సర్తో మేడిపల్లి నుంచి దీపిక సహస్ర యశస్వి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు, డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం ప్రశ్న ఏంటి అని అడుగుతున్నారు. 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు, ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్ ఇనమడుగు నుంచి. అనంతపురం నుంచి హర్నాథ్ బాబు, కరెక్ట్ ఆన్సర్. ఇవి నాకు మీ నుండి వచ్చిన మెసేజెస్, అన్ని చదివేశాను. ఒక్కటే ఒకటి మాక్సిమం అనుకుంటా రాంగ్ ఆన్సర్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రూబుల్ నోగి, భారతీయ ఉపాధ్యాయులు వారు. ఈ రూబుల్ నోగి 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ను దుబాయ్లోని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెలుచుకొని $1,000,000 అందుకున్నారు. ఈవిడ ముంబైకి చెందిన కళాకారిణి, ఉపాధ్యాయురాలు, ఇంకా సామాజిక కార్యకర్త కూడా. జమ్మూ కాశ్మీర్లో పుట్టి లండన్లో స్లేట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నారు. ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ను ఎందుకు గెలుచుకున్నారో కూడా మాట్లాడుకుందాం. 20 ఏళ్లుగా మురికివాడల గోడలనే క్లాస్ రూమ్స్గా మార్చేశారు ఈవిడ. రూబల్ నోగి ఆర్ట్ ఫౌండేషన్ స్థాపించి ఆర్ట్స్ అండ్ మ్యూరల్ ద్వారా పిల్లలకు చదువు నేర్పడం మొదలుపెట్టారు. 800కు పైగా లర్నింగ్ సెంటర్స్, 100కు పైగా పేద కమ్యూనిటీ గ్రామాల్లో ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్స్ క్రియేట్ చేశారు ఈవిడ. గోడల మీద అక్షరాలు, లెక్కలు, సైన్స్, చరిత్ర, పరిశుభ్రత పాఠాలు మ్యూరల్స్గా వేశారు. అయితే ఇక్కడ ఈవిడ ప్రత్యేకత గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. 5,000కు పైగా అప్లికేషన్స్లోంచి 139 దేశాల నుండి రూబల్ నాగి మొదటి

భారతీయ మహిళగా ఈ అవార్డును గెలుచుకున్నారు. పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం ఈవిడ ఎదురు చూడలేదు. ఆకలి, అనారోగ్యం, బాల కార్మికత్వం మధ్యే చదువు నేర్పించారు ఈవిడ. అందుకే ఈరోజు యువలయలో మన ప్రశ్నగా గుర్తుండిపోయారు. ఇదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మన యువలయలో రెండవ ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టీలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ప్రశ్న ఇంకోసారి, 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఇది ప్రశ్న. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానీ మీ పేరు మీ చిరునామా కూడా ఉండాలి. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు భోగనాథుని వెంకటేశ్వరరావు మార్టూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హర్నాథ్పురం నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, శ్రీ వైష్ణవ్ రుత్విక్ నెదునూరి కళ్యాణ్చారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెడన జగనందరావు కాలనీ నుంచి, అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు అన్నయ్య రంగం వెంకటస్వామి యాడికి నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి బ్రహ్మచారి శ్రీరామ్దాస్ సంజయచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్ శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయివర్షి, సాయి రిక్వెత్తి వీరందరూ. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనుగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, బృందావనం పద్మశ్రీశ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనుజ శ్రీవత్స కరెక్ట్ ఆన్సర్తో, కాకపోతే రాంగ్ ఆన్సరే చెప్పచ్చు. వైసేజ్ డేవిడ్ దొనకొండ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత, ఎల్ఆర్ సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో ఓకే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రాంగ్ ఆన్సర్ అయితే, జబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒకసారి చెక్ చేసుకోండి. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సీ సియోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్తో, పాలెం పుల్లయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వినయ్ కుమార్, నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య, అహోబిల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న కరెక్ట్ ఆన్సర్తో, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్తో, పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్.

రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా. ఇందక్కడ ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? కృష్ణ, నరసాపురం, వెస్ట్ గోదావరి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉడేవు, మలకుమూరు తాలూకా, కర్ణాటక నుంచి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి. బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. మేడ్పల్లి నుంచి దీపిక, సహస్ర, యశస్వి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సఖినేటిపల్లి రాజోల్ నుంచి రాజ్ కుమార్, లావణ్య, ఆత్మూర్ మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. రెండు వేల 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది? ఇది నా రెండవ ప్రశ్న. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రణవి, ప్రణుతి, ఆర్కేపురం, న్యూఢిల్లీ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి హనుమంత్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు? విశ్వనాథ్, సురేష్, ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కళాధర్, శారద, న్యూఢిల్లీ నుంచి. నాగార్జున, లక్ష్మి, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం, చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా నుంచి ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళం పూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, మీరందరూ గుడ్ ఈవినింగ్ అంటూ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇప్పుడే చెప్పాను 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది? ఇది నా ప్రశ్న. సెకండ్, ఓకే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనూజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? పెట్టిన వాళ్లే మెసేజెస్ పెట్టద్దు. ఇవి నాకు మీ అందరి దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్. రెండు వేల 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. ఇది కరెక్ట్ ఆన్సర్. బంగారు పతకాలు 5, సిల్వర్ పతకం 1, కాంస్య పతకాలు 10, మొత్తంగా 16 పతకాలతో రెండవ స్థానంలో భారతదేశం నిలిచింది. ఇక రెండు ప్రశ్నలు పూర్తి చేసుకున్న తర్వాత మన యువలయలో మూడవ ప్రశ్న. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న ఇంకోసారి, నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది నా ప్రశ్న. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

నాహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు భోగనాథన్ వెంకటేశ్వరరావు మార్టూరు నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రమేష్ దొంతి అనంతపురం నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మబుసుబని కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ కాదు కదా. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నీళ్ళబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో మేడ్పల్లి నుంచి దీపిక సహస్ర యశస్వి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాజేష్ ఓకే సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆన్సర్ కూడా రివీల్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఓకే మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్, విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, వేదాంతం వెంకటరామ ఫణికృష్ణ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బురుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తిప్పర్తి నల్గొండ జిల్లా

నుంచి చిలకమరి ఉపేంద్రచారి బ్రహ్మచారి శ్రీరామదాస్ వంజయచారి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి, పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న, ఒకసారి చెక్ చేసుకోండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి. మార్కపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి శ్రీవాణి నేహాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ పంపించారు. హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఇంకా వారి కుటుంబ సభ్యులు. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం హురీ యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్తో రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా హారిక మన్మథరావు. హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి శ్రీవత్స అచ్యుత్ శశాంక్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఒడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పొలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వినయ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రెండో ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అండి, మూడవ ప్రశ్నకి రాంగ్ ఆన్సర్. పోలు శివదాస్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో జై ఓకే మీ పేరేది ఇనమడుగు నుంచి సుభాషిణి రేవతి. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. రాజస్థాన్లో జైపూర్ నగరానికి దగ్గరగా ఉండే ఈ అభయారణ్యంలో చిరుతలు హైనాలు నీల్గాయలు అడవి పందులు నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తాయంట. అయితే చాలామందికి నహర్గఢ్ కోట అనే తెలుసు, కానీ అదే కొండల్లో కోట కింద ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. బాగుంది కదా. ఇంకా మెసేజెస్ వచ్చేసాయి. కరెక్ట్ ఆన్సర్తో బాబిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ తనోజ్. ఇంకెవరు పంపించద్దు, ప్రశ్నలు అయిపోయాయి. ఈరోజు సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం కార్యక్రమంలో ఆర్ సహదేవులు గారి ఢోలు విన్యాసం వింటారు రూపకతాళంలో.

మీరింతవరకు శ్రీ ఆర్ సహదేవులు గారి డోలు లైవ్ విన్యాసం విన్నారు. రూపకతాళం. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా కుమార్ సాను పాడిన 1942 ఏ లవ్ స్టోరీ చిత్రం నుంచి ఈ పాట.

యువ శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. May 8 నుండి 12 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ నిర్వహించబడుతుంది. ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడం, ప్రజలలో రహదారి భద్రతపై అవగాహన పెంచడం. అయితే ఈ కార్యక్రమం ద్వారా సురక్షితమైన రహదారి, మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం, వేగ నియంత్రణపై అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై అలవాటును పెంచుకోవటం, ట్రాఫిక్ నియమాలను పాటించటంపై ప్రత్యేకమైన దృష్టి చూపుతుంది. అంతేకాక ఈ వారోత్సవం సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధనకు మద్దతు ఇస్తుంది. దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే గాయాలు, మరణాలను గణనీయంగా తగ్గించడం. అయితే ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటంటే 2030 నాటికి రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు, గాయాలు 50% తగ్గించడం. డెకాడ్ యాక్షన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ 2021 నుంచి

2030 నాటికి లక్ష్యాలను అమలు చేయడం, పిల్లలు, యువత మరియు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వంటి ప్రమాదకరమైన అలవాట్లను తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో యువత ప్రాణాలకు ప్రధాన కారణాల్లో రోడ్డు ప్రమాదాలు ఒకటి. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటింపు వల్ల అనేక ప్రాణాలు కాపాడుకోవచ్చు. అయితే ఈ వారోత్సవంలో నిర్వహించే కార్యక్రమాలు ఏమిటంటే, ర్యాలీలు చేయడం, ట్రాఫిక్ భద్రతపై సెమినార్లు కండక్ట్ చేయటం, పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం, సోషల్ మీడియా ప్రచారాలు, సేఫ్ డ్రైవింగ్ కోచింగ్ వంటివి నిర్వహిస్తారు. అయితే ఈ రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ట్రాఫిక్ నియమాలను పాటించడం వలన మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు. కావున మనం కూడా హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకుండా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి ఒక పాట వింటారు.

పాట విన్నారు కదా. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు, పేరు పొందినవారు మనకు చాలామంది తెలుసు. కానీ గుర్తింపు లేకుండా దేశం కోసం పోరాడిన ఎంతోమంది వీరులు కూడా ఉన్నారు. వాళ్ళల్లో యువ విప్లవకారులు, ధైర్యమైన మహిళలు, గ్రామీణ ప్రాంతాల యోధులు ఉన్నారు. ఇప్పుడు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 18 ఏళ్ల వయసులోనే ఖుదీరాం బోస్ బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచాడు. 73 ఏళ్ల మాతంగిని హజ్రా భయపడకుండా ధైర్యంతో నిరసనలు చేపట్టింది. భర్తను కోల్పోయిన తారారాణి ధైర్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంది. అయితే బాల విప్లవకారుడిగా ప్రసిద్ధి పొందిన ఖుదీరాం చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచాడు. అయితే కింగ్స్ఫోర్డ్ అనే బ్రిటిష్ అధికారిపై దాడి చేయడానికి ప్రయత్నించినందుకు 18 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వం ఖుదీరాంను ఉరితీసింది. మాతంగిని హజ్రా 73 ఏళ్ల వయసులో కూడా స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమెను ప్రేమగా గాంధీబురి అని పిలిచేవారు. జాతీయ జెండా పట్టుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుండగా బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపిన మాతంగిని హజ్రా జెండా వదల్లేదు. తారారాణి ఈమె తన భర్తతో కలిసి జాతీయ జెండా ఎగరవేయడానికి ఊరేగింపులో పాల్గొన్నారు. కాల్పుల్లో తన భర్త మరణించినా ఆమె ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్లి జెండాను ఎగరవేశారు. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్లో రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. గిరిజనులను ఒకటిగా చేసి బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన ధైర్యం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఇలాంటి ఎందరో గుర్తింపు లేని వీరుల త్యాగం వలనే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. వారి ధైర్యం, దేశభక్తి మనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట విందాం.

పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు యూత్ క్లైమేట్ యాక్షన్ గురించి తెలుసుకుందాం. వాతావరణ మార్పులు మన భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. రోజురోజుకి దీని ప్రభావాలు పెరుగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనం ఈ భూమిని పిల్లలకు, యువతకు, రాబోయే తరానికి వదిలి వెళ్ళాలి. ప్రపంచంలో ప్రస్తుతం 10 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువత సుమారు 1.8 బిలియన్ల మంది ఉన్నారు. ఇది చరిత్రలోనే అత్యధిక సంఖ్య. అయితే వాతావరణంలో వచ్చే సమస్యలు, ప్రమాదాలు యువతకు ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. అలాగే ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కుంటే మంచి అభివృద్ధి సాధించవచ్చని నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు, నాయకులను ప్రశ్నిస్తున్నారు, బాధ్యతగా పనిచేయాలని కోరుతున్నారు. అయితే యువత కేవలం బాధపడేవారు మాత్రమే కాదు, మార్పు తీసుకురావాలనే తపన, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు చూపించేవారు కూడా. విద్య, సైన్స్, టెక్నాలజీ సహాయంతో వాతావరణ మార్పులను తగ్గించడానికి యువత ఎంతో కృషి చేస్తున్నారు. అయితే 2019 సెప్టెంబర్ 21న ప్రపంచంలోని వివిధ దేశాల యువ నాయకులు అమెరికాలోని ప్రధాన కార్యాలయం న్యూయార్కులో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులకు సంబంధించిన మంచి పరిష్కారాలను ప్రపంచ నాయకులకు తెలియజేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యువజన వాతావరణ సదస్సులో 140కి పైగా దేశాల నుంచి, ప్రాంతాల నుంచి యువత పాల్గొన్నారు. వారు తమ ఆలోచనలు, పరిష్కారాలు ప్రపంచ వేదికపై పంచుకుంటారు. అలాగే గాలి కాలుష్యాన్ని పెంచే హానికరమైన వాయువును తగ్గించేందుకు త్వరగా చర్యలు తీసుకోవాలని యువత డిమాండ్ చేశారు. ఈ సమావేశం ద్వారా యువత గొంతు ప్రపంచానికి వినిపించింది. వాతావరణాన్ని కాపాడడంలో యువత పాత్ర ఎంత ముఖ్యమో అనేది చూపింది. మరి మనం కూడా ప్రకృతి మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా, కొంచెం ప్రేమతో అయినా ప్రకృతికి హాని కలిగించకుండా కాపాడుతూ ఉండాలని కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

పాట విన్నారు కదా. ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మంటే ఒక అనుభూతి, ఒక అనుబంధం, ఒక అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికైనా అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని కనికరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. అయితే ఈరోజు మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరు అయిన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ పట్ల ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఇంకొకటి ఉండదు. అయితే నవమాసాలు మోసి కని పెంచి మన వెనకే ఉండి నడిపిస్తుంది. మనకు ఎలాంటి సమస్య ఎదురైనా ముందు ఆమెనే ఎదుర్కొంటుంది. మొదటి గురువుగా, తల్లిగా మనల్ని తీర్చిదిద్దుతుంది. అన్ని విషయాల్లో ఆమె మనకు తోడుగా నిలుస్తుంది. పిల్లల కోసం ప్రాణం సైతం అర్పిస్తుంది.

అయితే ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే దీని చరిత్ర కూడా తెలుసుకుందాం. గ్రీస్లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి సంవత్సరానికొకసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే అనే ఉత్సవాన్ని జరిపేవారు. జూలియా వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని కోరారు. అన్నా మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు చాలా కృషి చేసింది. ఆమె 1905 మే 9న మృతి చెందగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుండి దీన్ని అధికారంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలం గడిచే కొద్దీ ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ 2వ ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే చాలా వరకు ఈ రోజుని పిల్లలు వారి తల్లితో టైం స్పెండ్ చేయడం, వారిని బయటకు తీసుకువెళ్ళడం, వారికి నచ్చినవి గిఫ్ట్ చేయడం, సర్ప్రైజ్ ఇవ్వడం వంటివి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఈ ఒక్కరోజే కాకుండా ఆమెను ప్రతిరోజు గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఆమె పడిన శ్రమను గుర్తిస్తూ ప్రతిరోజు ఇలానే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. మీకోసం ఇప్పుడు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు విన్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

0: Sian has been appointed as the next Flag Officer Commanding in Chief of the Western Naval Command headquartered in Mumbai. He will take charge of one of the Indian Navy's most strategically important commands responsible for safeguarding India's Western Maritime Front and key sea lanes in the Arabian Sea. And in IPL cricket, Lucknow Super Giants have set a target of 204 runs for Chennai Super Kings at M.H. Chidambaram Stadium in Chennai. In reply, Chennai Super Kings were 60 for 1 in 4.4 over when reports last came in. Earlier put into bat, Lucknow posted 203 runs for the loss of 8 wickets in their allotted 20 overs. And with that, we end this news bulletin.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది. ఆగు ముద్దు. ఏంటి? ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంజయరాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. వార్తల వివరాలు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను ఈరోజు కలిశారు. తొలుత జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికే ప్రధానమంత్రి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన సమావేశమవుతారు. జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు స్పందించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలు ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి ఈ నెల 16వ తేదీన చేరుకుంటారని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించారు.

జమని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఎన్నికల ప్రధాన కమిషనర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువ మండలం శ్రీ శంబర పోలమాంబ గుడి మరమ్మత్తులు, అభివృద్ది పనుల కోసం కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయ అభివృద్ది పనులపై ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1,679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్లో అన్ని మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, నమోదు స్థితి తెలుసుకోవడానికి ఇతర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. న్యాయ వ్యవస్థలు, బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ, కేసుల భారాన్ని తగ్గించేందుకు లోక్ అదాలతులు ఎంతగానో దోహదపడతాయని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ.

0: करोति। प्रप्रथमं क्रीडयत लखनऊ सुपर जायंट स्लम अष्टक्रीडकानां हानिपुरस्सरं 3,200 धावनांकाः विनिर्मिताः। सम्प्रति उभयोः दलयोः मध्ये स्पर्धा प्रचलति। मुख्यवार्ता पुनरेकवारम्। अद्य प्रधानमंत्री नरेन्द्र मोदी तेलंगाना राज्ये प्राय 94 कोटि रूप्यकाणां आधारभूत संरचना औद्योगिक परियोजनानां च उद्घाटनं शिलान्यासं च कृतवान्। उत्तर प्रदेश राज्य मुख्यमंत्री योगी आदित्यनाथ अद्य स्वमंत्रिमंडलस्य विस्तारं कृतवान् इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చంద్రాయుడు బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 అలాగే 8:40 తిరిగి రాత్రి 9:30 చిత్రమంజరి సినిమా పాటలు. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే తెలుసుకుందాం రెండు శీర్షికన అంశం పల్లవులు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఉమాశంకర స్థుతిమాల, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో జ్ఞానం గురించి శ్రీ పివి సీతారామమూర్తి గారి వ్యాఖ్యానం, 6:35 చీనముచ్చట్లు కార్యక్రమంలో మొక్కజొన్న సాగు వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అలాగే శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి స్వీయ కవితలు. ఇంకా ఈ కార్యక్రమంలో 10వ తరగతి తర్వాత విద్యా అవకాశాలు మరియు కెరీర్ కౌన్సిలింగ్, శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం, ఇంకా సినీ భక్తి గీతాలు మొదలైనవి ఈ కార్యక్రమంలో ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినిమా పాటల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఔషధ దుర్వినియోగం, శ్రీమతి కె రోజారాణి గారి ప్రసంగం, ఇంకా ఈ కార్యక్రమంలో లలిత గీతాలు మొదలైనవి ఉంటాయి. రేపు ఉదయం 10:00 అలాగే 12:40 ఇంకా 12:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు, 12:20 ప్రాంతీయ వార్తలు ఈ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 అలాగే 11:00 హిందీలోను, 6:05 అలాగే 9:00 ఇంకా 11:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు, 6:35 అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో

0: శ్రీమతి ప్రతిమా శశిధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవి ప్రత్తిలో చీడపీడల యాజమాన్యం గురించి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే క్రీడావలోకనం, వారంలో జరిగినటువంటి వివిధ క్రీడలపై సమీక్ష, ఇంకా సినిమా పాట మొదలైనవి ఉంటాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం, రేపు రాత్రి 10:00 శాస్త్రీయ సంగీతం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మీరింతవరకు ఈ పూట, రేపు మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చెన్నరాయుడు బృందం పాడిన జానపద గీతాలు వినే ముందు ప్రకటనలు వింటారు. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు కూడా ఉండవచ్చు. ముందుగా ప్రకటనలు వింటారు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు ఆర్ల చెన్నరాయుడు బృందం పాడిన జానపద గీతాలు.

తిరుబలేసుని కొండ పైన వెంకటేశుని గుడిలోన తిరుమలేసుని కొండ పైన వెంకటేశు

మీరింతవరకు సంస్కార్ గీత్ శీర్షికన ఆర్లచంద్రాయుడు బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ప్రకటన

0: ప్రకటన విన్నారు. మరొక ప్రకటన వింటారు.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: ప్రకటనలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: వద్దు, కొత్త కర్రలు చికనే అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగుమొద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగ వెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: వరంగల్ కా పీఎం మిత్ర పార్క్.

0: देश में टेक्सटाइल क्रांति को गति देगा। पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा। उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी। इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा। खास तौर पर जो हमारी बहने बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं।
1: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ధి, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ.
1: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచ స్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట అభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నది పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీకండక్టర్ హబ్గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్తాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్తాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వ సారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరు

వినియోగాన్ని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి గరజగం టీవీకే అధినేత సి జోసఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి.

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవకంచ మొక్క కరోనా గురించి మోజేర్ల ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం, ఇంకా ఇప్ప పువ్వు నుండి మహువా తయారీ గురించి మోజేర్ల ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం, ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగం ఈ అంశం గురించి ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం ఉంటాయి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ మాధవి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లలో పనిచేస్తున్నాను. ఈ రోజు మీకు కరోండా జీవకంచ మొక్క గురించి నేను వివరిస్తాను. కరిస్సా కరాండస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క అపోసైనేసీ కుటుంబానికి చెందినది. ఇది జీవకంచకు అనువైన మొక్క. కరోండా దీన్ని మనము వాక్కాయ లేదా కలిమికాయలని కూడా అంటాము. వీటికి మొనదలిన గట్టి ముళ్ళు జతలుగా కలిగి ఉండడం వల్ల ఈ మొక్కను కంచె కొరకు ఉపయోగిస్తారు. కరోండా మొక్క ముళ్ళు దృఢంగా మరియు బలంగా ఉంటాయి, కాబట్టి దీన్ని క్రెస్ట్ స్టోన్ అని కూడా అంటారు. కరోండా మొక్క ముళ్లతో కూడిన పొద మరియు గుబురుగా శాఖోపశాఖలుగా పెరిగే బహువార్షిక మొక్క. ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలదు, కనుక మెట్ట ప్రాంతాలకు అత్యంత అనువైనది. దీని యొక్క ఉపయోగాలు: ఈ మొక్కలు దట్టంగా పెరుగుతూ ముళ్లను కలిగి ఉండడం వలన పండ్ల తోటల చుట్టూ కంచెగా ఉపయోగిస్తారు. కరోండా కాయలు ఐరన్ మరియు ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి, తద్వారా రక్తహీనతను తగ్గించుటకు ఉపయోగపడతాయి. కరోండా కాయలను నిల్వ పచ్చళ్లుగాను చట్నీలుగాను ఉపయోగిస్తారు. కరోండా మొక్క వేర్లు, ఆకులు మరియు కాయలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. కరోండాను జామ్, జెల్లీ, స్క్వాష్, క్యాండీ మరియు సిరప్ల తయారీకి ఉపయోగిస్తారు. కరోండా కాయలను జ్యూస్ మరియు వైన్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. కరోండాను ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేయవచ్చును. ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ మొక్క తట్టుకుంటుంది. కానీ ఈ పంట అధిక వర్షపాతము, తక్కువ ఉష్ణోగ్రతను మరియు నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. మన రాష్ట్రంలో

0: అన్ని జిల్లాల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చును. ముఖ్యంగా మెట్ట భూములలో, చేలగట్ల మీద మరియు కంచెల చుట్టూ పెంచవచ్చును. అంతేకాక ఏక పంట కూడా సాగు చేసుకోవచ్చును. దీనికి ఎలాంటి నేలలు సరిపోతాయంటే, మురుగునీరు పోయే సదుపాయం కలిగిన అన్ని నేలలు అనుకూలము. నీరు నిలవని చెలక నేలలు, గరుకు నేలలు, ఎర్ర నేలలు గరప నేలల్లో బాగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. రాళ్లతో కూడిన గరుకు నేలల్లో కూడా సాగు చేయవచ్చును. ఇవి కాయల రంగుని బట్టి దీనిని మూడు రకాలుగా విభజించారు. ఆకుపచ్చ రకం, గులాబీ రకం, తెలుపు రకం. మన దగ్గర ఎక్కువగా తెలుపు రకం, ఎరుపు రకం ఎక్కువగా ఉంటాయి. పండు యొక్క వినియోగాన్ని బట్టి దీన్ని ఊరగాయ రకాలు, కోత రకాలు అలా వినియోగించారు. దీంట్లో ఎక్కువగా ఏంటంటే పంత్ మనోహర్, పంత్ సుదర్శన్, కొంకన్ బోల్డ్ రకాలు అనేవి ఉన్నాయి. ఇవి మన దగ్గర ఈ మొక్కలు మనం వేసుకోవడానికి FRS ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డిలో మనకి ఈ మొక్కలు లభ్యమవుతాయి. అలాగే ఉద్యాన పరిశోధనా స్థానము మల్లియాల్లో కూడా ఈ మొక్కలు 20 రూపాయలకి మీకు దొరుకుతాయి. అక్కడ కొనుక్కొని మీరు పొలం గట్లలో గాని మీరు మీ పొలంలో నాటుకోవచ్చును. ఇది విత్తనం లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా చేయవచ్చును. విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయదలిచినప్పుడు తాజా విత్తనాలని జూలై ఆగస్టు నెలల్లో సేకరించుకోవాలి. లేకపోతే విత్తనం తాజాదనం కోల్పోయే కొలది విత్తనం మొలక శాతం అనేది తగ్గుతుంది. వర్షాకాలంలో 1 సంవత్సరం వయసున్న కొమ్మలను కత్తిరింపు చేసి IBA ద్రావణంలో ముంచి నాటినట్లయితే వేర్లు బాగా వస్తాయి. నాటుట ఎలా అంటే, ఆరోగ్యవంతమైన మొక్కలను ఏక పంటగా లేదా కంచ పంట కొరకు 50x50 సెంటీమీటర్ల కొలతతో గుంతను తీయాలి. గుంతలో తవ్విన మట్టిని, పశువుల ఎరువుని నింపి గుంతను నింపి మొక్కలను జూన్ జూలై మాసంలో నాటుకోవాలి. వర్షాకాలంలో నాటడం వలన నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండి మొక్కలు బాగా నిలదొక్కుంటాయి. ప్రధాన పంటగా మరియు అంతర పంటగా నాటుటకు 2 మీటర్ల దూరంలో, కంచెగా నాటుటకు 1x1.5 మీటర్ల ఎడంగా నాటుకోవాలి. దీనికి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎరువులు వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యమైన పండ్లను ఇస్తాయి. కానీ మనం ప్రస్తుతం కరోండాని ఎక్కువగా కంచెగా మాత్రమే సాగు చేస్తున్నాము. కరోండాని ఏక పంటగా లేదా కంచ పంటగా సాగు చేయదలిచినప్పుడు కాపుకి వచ్చిన మొక్కలకు జూన్ జూలై మాసంలో 15 నుంచి 20 కిలోల పశువుల ఎరువు వేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పూతకి ముందు, పూత సమయంలో పశువుల ఎరువు వేసుకోకపోతే 2 నుండి 3 కాపులు కాసిన తర్వాత మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరము పశువుల ఎరువుని క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే రసాయన ఎరువులు కూడా భూసార పరీక్ష ఆధారంగానే రసాయన ఎరువులు వేసుకోవాలి. 4 సంవత్సరాలు ఆ పైన మొక్కలకి 200 గ్రాముల నత్రజని, 75 గ్రాముల ఫాస్ఫరస్, పొటాష్ 125 గ్రాములు ఇవ్వాలి. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే కొత్తగా నాటిన మొక్కలు నిలదొక్కునే వరకు నిదానంగా పెరుగుతాయి. కావున క్రమపద్ధతిలో నీటిని ఇవ్వవలసి ఉంటుంది. ఒకసారి మొక్క నిలదొక్కున్న తర్వాత నీరు అంతగా అవసరం ఉండదు. ఎందుకనగా ఇది మొండి జాతి మొక్క కావున నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకుంటుంది. కరోండా మొక్కలు నాటిన 3వ సంవత్సరం నుండి పూత పూసి కాయలు కాస్తాయి. 4వ సంవత్సరంలో కొద్దిగా దిగుబడిని ఆశించవచ్చును. పూత ఫిబ్రవరి మాసంలో ప్రారంభమై జూలై ఆగస్టు వరకు పండ్లు పక్వానికి వస్తాయి. మేలల నుండి పచ్చికాయలు దొరుకుతాయి. కరోండా మొక్కలను మొదటి 2 లేదా 3 సంవత్సరాల గుబురుగా కంచెకు అల్లుకునేటట్లు పెంచుకోవాలి. కరోండా మొక్కలను 2 లేదా 3 సంవత్సరాల కొమ్మ కత్తిరింపులు అవసరం ఉండదు. దీంట్లో 4 లేదా 5 సంవత్సరాల తర్వాత గుబురు ఎక్కువగా ఉంటే, ప్రధాన పంటకు అడ్డంకిగా ఉంటే కొమ్మ కత్తిరింపులు అనేవి చేపట్టుకోవాలి. దిగుబడి విషయానికి వస్తే 4 సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు 400 నుంచి 500 కాయల దిగుబడినిస్తాయి. 5 సంవత్సరాల వయసున్న చెట్టు 5 నుంచి 7 కిలోల కాయలు దిగుబడినిస్తుంది. 2 నుండి 3 కోతలు తీసుకోవచ్చును. 1 కిలో కాయల్లో సుమారుగా 250 నుంచి 200 కాయలు ఉంటాయి. మీకు ఎవరికైనా రైతు సోదరులకి కరోండా మొక్కలు కావాలనుకుంటే ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డి మరియు ఉద్యాన పరిశోధనా స్థానం మల్లియాల్లో ఉన్న రీసెర్చ్ స్టేషన్ లో సంప్రదించినట్లయితే మీకు అక్కడ 20 రూపాయలకి ఒక మొక్క దొరుకుతుంది. మీరు జూన్ జూలైలో ఈ పంటను నాటుకోవాల్సిందిగా కోరుచున్నాను.
1: నమస్కారం. డాక్టర్ జడల శంకరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజెల్లా, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లో భాగంగా మహువా అంటే ఇప్ప పువ్వు నుండి అనేక విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ఇప్ప పువ్వుకి మధుక లాటిఫోలియా అనే ఒక శాస్త్రీయ నామం ఉంది. మధు అంటే తేనె అని. తేనెలో ఉండే గుణగణాలన్నీ ఈ పుష్పంలో ఉంటాయి. కాబట్టి తేనెలో ఉండే షుగర్స్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే మహువాలో కూడా ఫ్రక్టోజ్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ అనేది ఒక షుగర్, ఆ షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే కంపో

ఫ్రూట్స్ అంటే మూలకాలు అండ్ రసాయనిక పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్య పరిరక్షణను చేకూర్చే అనేక ప్రయోజనాలను చేకూర్చే ఫ్లేవనాయిడ్స్ అనేటివి. ఫ్లేవనాయిడ్స్ ఏంటంటే మనిషికి వాపు అనేది ఈ మధ్య కాలంలో అనివార్యం. ఈ వాపును తగ్గించడానికి, ఈ వాపునే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ వాపే క్యాన్సర్కి దారితీస్తుంది. ఈ క్యాన్సర్ బారి నుండి కూడా మెన్సు రక్షణని కల్పించడానికి ఈ మహువా పూల నుండి తీసిన అనేక రసాలని ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిని వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఈ మహువా చెట్లు ఒక ఆర్థిక అభివృద్ధిని తీసుకొచ్చే మేలు మెట్టుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే గిరిజన ప్రజలకు కూడా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో ఫారెస్ట్లో ఇది విరివిగా దొరుకుతుంది కాబట్టి గిరిజనులు ఆ ప్రాంతంలో నుండి ఈ కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ని మనం సేకరించి వాటి నుండి వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగపడే వివిధ రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసేసి ఆరోగ్య ప్రయోజనం కోసం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మనం వ్యాపారాన్ని సమృద్ధిగా జరుపుకోవడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే వీటి యొక్క ఉప ఉత్పత్తులు తెలుసుకోవడానికి ముందు వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి నేర్చుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ అంటే ఫ్లేవనాయిడ్స్ అనే గ్రూప్ ఆఫ్ కంపౌండ్స్ ఉంటాయి కాబట్టి ఈ కంపౌండ్స్ వల్ల సో మనకు ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఎలాంటి అంటే వాపు ఉన్నా, శరీరంలో ఎలాంటి వాపు ఉన్నా కూడా ఈ వాపును నిరోధించే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో టర్పినాయిడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టర్పినాయిడ్స్ ఏం చేస్తాయంటే ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ అనేది విరివిగా పెరుగుతూ ఉంది, మనిషిలో మీన్స్ అనారోగ్య పాలు అవ్వడం, హార్ట్ బ్లాక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణం ఈ మహువా పువ్వులో ఉండే టెర్పనైడ్స్ గ్రూప్కి ఉంది. అలాగే మనకేంటంటే సపోనిన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ సపోనిన్ వల్ల, సపోనిన్ అనేది కూడా ఒక రకమైన పదార్థం, ఈ మహువా పువ్వులో ఉంటాయి. దీనివల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే సో అనేక రకాలైన మీన్స్ లైక్ గాయాలు కానీ, జీర్ణ సంబంధ వ్యాధులు కానీ, సో ఎలాంటి మీన్స్ అంటే గాయం తగిలినా కానీ ఇలాంటి సమస్యలను కూడా నివారించే గుణము అనేది ఉన్నాయి. అలాగే టానిన్స్, ఈ టానిన్స్ అనేటివి ఏంటంటే కడుపులో జీర్ణ సంబంధ వ్యాధులు కానీ, డయేరియా సంబంధ వ్యాధులు కానీ, జీర్ణ కోశానికి సంబంధించిన వ్యాధులను కూడా నివారించే గుణాలు వీటికి ఉంటాయన్నమాట. అంటే సో శరీరంలో ఉండే అనేక రకాలైన రుగ్మతలని నివారించే గుణంతో పాటు శీతల వీర్య అంటే మనకేంటంటే వీర్య కణాల వృద్ధిని పెంపొందించే విధంగా మనకు వీటిలో పుష్పాల్లో అనేక రకాలైన కెమికల్ కంపౌండ్స్ ఉండడం వల్ల సో సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇది విరివిగా ఉపయోగించినట్టయితే మనకేంటంటే మన మనుషులకి వీర్యవృద్ధి పెంపొందించడమే కాకుండా మనకు ఆర్థిక లావాదేవీల్లో దీనికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేకుండా అంటే సంతాన యోగ్యం పెంచే విధంగా ఈ పుష్పాల యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. సో కాబట్టి శీతల వీర్య అంటే ఉష్ణం అంటే మనిషిలో స్క్రోటల్ శాఖ అనేది ఉంటుంది. మన యొక్క శుక్ర ఉత్పత్తి జరిగిన తర్వాత అవి నష్టపడకుండా మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ వేడి తాకిడికి నాశనం కాకుండా పరిరక్షించి అండ్ శుక్ర కణాల యొక్క చలనాన్ని పెంపొందించి శుక్ర కణాల యొక్క పరిరక్షణ చేకూర్చే గుణాలు ఈ ఇప్ప పువ్వులో ఉన్నాయి కాబట్టి అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీటి నుండి వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులు అండ్ వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటివి తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లో జ్యూస్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది వివిధ రకాలైన విధి విధానాలని మేము అవలంబిస్తున్నాం. ఈ విధి విధానాల్లో ఏంటంటే ఈ సంవత్సరం దొరికిన మహువా పువ్వులని ఆర్ అదర్వైజ్ ఇప్ప పువ్వులని ఒక సంవత్సరం వరకు స్టోరేజ్ చేసి వాటిని ఒక ద్రావణాన్ని తయారు చేస్తున్నాం. అలాగే ఫ్రెష్ గా దొరికిన పువ్వుల నుండి కూడా ఇంకో రకమైన ద్రావణం తయారు చేసేసి న్యూట్రీ బివరేజ్ రూపంలో వచ్చే నెలలో మేము వాటిని ప్రవేశపెట్టబోతున్నాం. కాబట్టి మనకు ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మహువా పువ్వుల నుండి మనం అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసేసి మార్కెట్ లో విక్రయించే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకుని విక్రయించినట్టయితే వ్యాపారవేత్తలకి ఉపయోగం కలగడమే కాకుండా ఎవరైతే గ్రో చేస్తున్నారో ఫార్మింగ్ కమ్యూనిటీకి కానీ రాబోయే తరంలో యంగ్ జనరేషన్ కి అంటే జెన్జీ

0: చిక్ కూడా వ్యాపారాన్ని మనం ఏర్పాటు చేసే విధంగా ఒక స్టార్టప్స్ కూడా మనం అవలంబించవచ్చు. ఇది ఎందుకంటే వీటి మీద దృష్టి ఎందుకు సాధించాలంటే, ఈ మధ్య కాలంలో కళ్ళలో కూడా కల్తీ, తాగే నీటిలో కల్తీ, అలాగే మనం తాగే బివరేజెస్ లో కూడా కల్తీ కాబట్టి ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ ని కల్తీ జరుగుతున్నాయి కాబట్టి, అలాంటి కల్తీ ప్రదేశంలో ఆరోగ్య పరిరక్షణ ఇచ్చే విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు మనం మార్కెట్ లో ప్రవేశపెట్టగలిగితే ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా మనకు అడవి ప్రాంతంలో విరివిగా దొరికే ఈ పువ్వుల్ని గిరిజనుల ద్వారా మనం సేకరించి వాళ్ళకి ఆర్థిక లబ్ధి కలిగే విధంగా వాళ్లకు దోహదపడుతూ మన ఆర్థిక వ్యవస్థని ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. అంటే మనకు మన ప్రాంతంలో దొరికే మొక్కల నుండి విరివిగా దొరికే ఈ పుష్పాలను మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు మన ప్రాంతంలో ఏర్పడే ఒక రకమైన బివరేజెస్ తయారు చేసేస్తే స్థానికంగా మనం ఎక్కువ ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉండే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకోవాలి. మన మహువా ప్లాంట్స్ ని కూడా మనం పెంచుకొని రాబే కాలంలో, ఇది ఒక పూర్వకాలం నుండి ఒక మంచి పంటగా ఉండేది కానీ దీన్ని మైనర్ ఫ్రూట్ గా నిర్ధారించారనమాట. అంటే తక్కువ మోతాదులో మనం కల్టివేషన్ చెయ్యమన్నమాట. ఓన్లీ మనకు తెలిసినవేంటి, మామిడి చెట్లు అండ్ దానిమ్మ చెట్లు, అరటి చెట్లు, వీటిని మాత్రం మనం ఎక్కువ మోతాదులో కల్టివేషన్ చేస్తున్నాం. దాని స్థాయిలో, ఎందుకంటే ఈ మహువా చెట్లు ఏంటంటే నీటి ఎద్దటిని తట్టుకొని వర్షాభావ పరిస్థితుల్లో పెరిగే ఈ మొక్కలు కాబట్టి వీటి నుండి ఆర్థిక లాభం పెంపొందే విధంగా మనం ఫ్యూచర్ లో ఎప్పుడైతే మనకు కరువు కాటకాలు ఏర్పడినా, సో నీటి ఎద్దటి ఏర్పడినా అలాంటి ప్రదేశాల్లో, సో మనం ఇలాంటి పంటలు పెంచుకున్నట్టయితే మనం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉంటాయి. అందుకని రైతు సోదరులకు ఏంటంటే కొత్త పంటల వైపు మొగ్గు చూపుతూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేసుకుని వాళ్ళ యొక్క నికర ఆదాయం పెంపొందించుకోగలిగితే మన లైఫ్ స్టైల్ గాని, సాంకేతికంగా గాని అండ్ ఆర్థికంగా గాని మనం ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ మహువాతో పాటుగా మేము ఏంటంటే బ్యూటియా మోనోస్పర్మ, ఈ బ్యూటియా మోనోస్పర్మ నుండి అనేక రకాలైన క్రీములు కూడా తయారు చేసాం. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ దొరికే స్థానికంగా ఉండే మొక్కల్ని మనం పరిగణలోకి తీసుకుని సాగులోకి మనం వీటిని తీసుకొచ్చినట్టయితే మనకు సాగు విధానాల ద్వారా, సో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కల యొక్క డిఫరెంట్ వెరైటీస్ కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు విరివిగా దొరికే అడవి ప్రాంతంలో దొరికే ఈ అడవి ప్రాంతంలో ఉండే ఈ పండ్లని మనం, ఎందుకంటే ఇవి అడవి ప్రాంతంలో నీటి ఎద్దటిని తట్టుకొని పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో నీటి సమస్య, గాలి సమస్య, వాతావరణంలో మార్పులు ఉండే విధంగా ఉంటాయి కాబట్టి ఈ వాతావరణంలో మార్పులకి తగ్గట్టు మనం ఫార్మింగ్ సిస్టమ్ ని అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే తప్ప మనకి రాబోయే కాలంలో ఈ గడ్డు పరిస్థితుల నుండి మనం బయటపడే అవకాశం ఉండదు. సో ఇలాంటి సందర్భంలో మనకు మన స్థానికంగా పెరిగే మొక్కల్ని మనం డొమెస్టికేషన్ చేసుకొని, అంటే మిగతా మొక్కల్ని ఎలాగైతే మనం సాగులోకి తీసుకొచ్చామో అలాగే ఈ మహువా మొక్కలను కూడా సాగులోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణ దీనికి ఎక్కువగా ఉంది. అంటే వీటిలో ఉండే గుణాలు అనేకం. అంటే ఇందులో ఇది ఒక పోషకాల గని. సో కాబట్టి మొరింగ గురించి విస్తృతంగా మేము పరిశోధన చేసినప్పటికీ తర్వాత మాకు కనిపించిన ఒకే ఒక పుష్పం ఏంటంటే ఈ మహువా పుష్పం. సో కాబట్టి మహువా పుష్పంలోనే కాకుండా మహువా విత్తనాల్లో ఒక నూనె అనేది దొరుకుతుంది. ఈ నూనెకి గాయాలను మాన్పించే గుణం ఉంటుంది, మీన్స్ స్కిన్ కి సంబంధించిన రోగాలని నయం చేసే గుణం ఉంటుంది, నెత్తిలో మనకు చుండ్రు ఏర్పడడం, పేళ్లు రావడం వీటిని కూడా నిరోధించే శక్తి ఉంటుంది, కేశ పోషణకి ఎక్కువగా వీటి ఉపయోగం వల్ల మనకి ఏంటంటే ఆర్థికంగా మనం బలోపేతం అవడానికి చాలా గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో మేము షాంపూలో అండ్ హెయిర్ ఆయిల్ లో కూడా చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా మా ఆయిల్, హెయిర్ ఆయిల్ రికమెండెడ్ బై ఏంటంటే ఇస్రో సైంటిస్ట్ రవికుమార్ గారు కూడా ఇది చాలా మందికి రికమెండ్ చేశారు. మేము చేసిన హెయిర్ ఆయిల్ గురించి చాలా రెస్పాన్స్ కర్ణాటక ప్రాంతం నుండి, మన తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఆర్డర్స్ వచ్చాయి. సో ఇలాంటి మనం ఏవైతే ఉపయోగకరమైన ఉండే విత్తనాల నుండి మనం ఆయిల్ తయారు చేసుకుని వీటి మిశ్రమంతో మనం ఒక ఫార్ములేషన్ తయారు చేసుకున్నట్టయితే, సో మనకు ఒక యూనిక్ ప్రోడక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఒక విత్తనమే కాకుండా, ఒక పుష్పమే కాకుండా, కాయనే కాకుండా, సో అలాగే చెట్టు యొక్క బెరడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సో అనేక రకాలైన ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని వీటిని సాగులోకి తీసుకురావడమే మన ముఖ్య ధ్యేయంగా నేను పరిగణిస్తున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె మిథున్, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగము.

తెలంగాణ కళాశాల శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ మోజర్ల వనపర్తి జిల్లా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగము. డ్రోన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు అయితే ఇప్పుడు ఆ డ్రోన్ను అన్ని చాలా ఫీల్డ్స్ లో మనం వాడుతూ ఉన్నాము. ఇప్పుడు మనం జనరల్ గా చూసుకుంటే సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ ఏదైతే ఉన్నదో ఆ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ పాత పద్ధతులు కాకుండా ఏరియల్ గా మనం డ్రోన్స్ తోటి ల్యాండ్ ఒక టోపోగ్రఫీని క్యాప్చర్ చేసుకుంటూ ఆ డ్రోన్ లో ఆ వెజిటేషన్ ఎలా ఉంది అనేది చెప్పేసి ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఇది. ఇప్పుడు భూమయ్య టెక్నాలజీ దాంట్లో టోపోగ్రఫీలో ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎంత నీటి లభ్యత ఉన్నది, ఆ వెజిటేషన్ ఉంటే ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉన్నది, మళ్ళీ తర్వాత అక్కడ సాయిల్ యొక్క పారామీటర్స్ ఏమున్నాయి, అక్కడ ఇన్సెక్ట్ అటాక్ ఉందా లేదా లేకపోతే పిస్ట్ అటాక్ ఉందా లేదా అని చెప్పేసి మనం డ్రోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న ఉద్యాన రంగంలో ఆ డ్రోన్స్ ను మనం జీపీఎస్ ట్రాకింగ్ తోటి మనం రిమోట్ కంట్రోల్ కూడా ఆటోమేషన్ చేస్తా ఉన్నాము. హరిత పందిర్లు కానీ ఇలాంటి వాటిలో కూడా మనం వాడుతూ ఉన్నాం డ్రోన్స్ ని. మళ్ళీ తర్వాత డ్రోన్స్ ని ఎక్కడ అంటే మనము డ్రోన్స్ ని మామూలుగా మాన్యువల్ గా రైతులు ఏం చేస్తారంటే మనకు నాప్సాక్ స్ప్రేయర్లు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉంటాయి, బూమ్ స్ప్రేయర్లు అని చెప్పేసి ఆ స్ప్రేయర్లు వాడుతూ ఉండేది. దానివల్ల రైతులకు డ్రడ్జరీ అనేది పెరుగుతూ ఉన్నది. రైతులు ఎవరు కూడా ఈ రోజులల్లో వీపు వెనకాల స్ప్రేయర్లు వేసుకొని చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు డ్రోన్ల వినియోగం పిచికారీలో బాగా పెరిగింది. డ్రోన్స్ అనేది ఆర్చర్డ్ క్రాప్స్ మీద కూడా ఇప్పుడు డైరెక్ట్ ప్రిసైజ్ కంట్రోల్ గా మనం ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలి అని చెప్పేసి డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ తోటి మనం చేస్తూ ఉన్నాము. అంటే ఫీల్డ్ మీదకి వెళ్లకుండా డైరెక్ట్ రిమోట్ బేస్డ్ గానే మనం చేస్తా ఉన్నాము. డ్రోన్స్ గురించి రైతులకు ట్రైనింగ్ మనము రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. దాంట్లో డ్రోన్ 3D ప్రోగ్రామ్ అని చెప్పేసి స్వయం సహకార సంఘాల మహిళలకు వాళ్ళను ఓనర్స్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ తెలంగాణలో చాలా ప్లేసెస్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో వచ్చేసరికి జయశంకర్ యూనివర్సిటీలో తెలంగాణ డ్రోన్ అకాడమీ అని చెప్పేసి ఉన్నది. వివిధ రకాల ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మారుత్ డ్రోన్స్ అని చెప్పేసి, పవమాన్ డ్రోన్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా డ్రోన్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఆ డ్రోన్ ట్రైనింగ్ ఎవరు పడితే వాళ్ళు ఉండదు, మనం దానికి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉంటుంది, ఆ టైం లోపల ట్రైనింగ్ తీసుకోవాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇది ఛార్జబుల్ బేస్డ్ అన్నట్టు, ఫ్రీగా ఇవ్వరు ఎవరు కూడా. కాబట్టి రైతు సోదరులు ఈ డ్రోన్స్ ని ఎంత ఎక్కువ వినియోగంలోకి తీసుకొస్తే అంత వాళ్ళకు పని ఈజీగా అవుతుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పని కూడా తొందరగా అవుతుంది. మన ఫెర్టిలైజర్ యూజ్ ఏదైతే ఉన్నదో మాన్యువల్ గా కంటే డ్రోన్స్ లో తక్కువ వాడకం ఉంటుంది. ఇంచుమించు ఒక 25-30% మన ఫెర్టిలైజర్ ఏదైతే మనం డ్రోన్స్ బేస్డ్ లో సేవింగ్స్ అయితే ఉంటుంది. మన వాటర్ అనేది కూడా ఏదైతే మనం డిజాల్వ్ చేయడానికి వాడతామో అది కూడా సేవ్ అవుతుంది. డ్రోన్స్ అల్టిమేట్ గా ఏంటంటే మనకు ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది ఒక ఖచ్చితత్వం తోటి అప్లికేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి డ్రోన్స్ అంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డ్రోన్ యొక్క ఖర్చు కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నది. అందుకనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ బేస్డ్ గా చిన్న సన్నకారు రైతులకు డ్రోన్స్ ని అందిస్తూ ఉన్నారు. అయితే ఈ డ్రోన్స్ ను కూడా మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ను తీసుకొని వచ్చినాయి. కస్టమ్ హైరింగ్ సెంటర్ లో ఏంటంటే మనకు వివిధ రకాల పనిముట్లను మనకు రెంటల్ బేసిస్ లో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. పంట దుక్కులు దున్న కాడి నుంచి మనకు కోత అనంతరం విలువ ఆధారిత పదార్థాలు చేసుకునే కాడేదాకా కూడా మనకు కస్టమ్ హైరింగ్ సెంటర్ లో మనకు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేస్డ్ ఫార్మ్ మెషినరీ ఎక్విప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అనేది మనకు రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. ఇలాంటి సదవకాశాన్ని రైతులు వినియోగించుకోగలరు. రైతులే ఒక సంఘంగా ఏర్పడి ఇలాంటి డ్రోన్లను తీసుకొని వాళ్లే రెంటల్ బేసిస్ లో వాళ్ళు చేయగలిగితే ఇటు రైతులకు ఆదాయం సమకూరుతుంది, అలానే వాళ్లకు సంబంధించిన పనులను కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
3: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అమ్మోరు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం సీతారామశాస్త్రి.

శ్రోతలకు ముఖ్య గమనిక. ఈరోజు రాత్రి 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మీరు వింటున్న మీరింతవరకు గమనిక విన్నారు. మీరు వింటున్న ఈ చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. చిత్రం కోసం చక్రి పాడినటువంటి పాట. సంగీతం చక్రి, సాహిత్యం పెద్దాడమూర్తి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట మనం చిత్రం కోసం మాస్టర్ భరత్ మరియు కోరస్ అంటే బృందం పాడినటువంటి పాట. సంగీతం అనూప్ రుబెన్స్, సాహిత్యం చంద్రబోస్.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఈ చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు విన్నారు. మరలా ఈరోజు రాత్రి 8:40 ప్రసారమయ్యే చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పల్లవుల గురించి సమాచారం తెలుసుకుంటారు. ముందుగా కార్యక్రమంలో వింటారు విద్యా ఉద్యోగ సమాచారం. విద్యా సమాచారం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం విద్యా సమాచారం వింటారు. ఏపీ 2026-27 నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT 2026-27 విద్యా సంవత్సరానికి 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తులు 1 మే 2026 నుండి ప్రారంభమై 30 మే 2026 వరకు ఆన్లైన్ RGUKT.in ద్వారా సమర్పించవచ్చు. 2026-27 ప్రవేశాల ముఖ్యాంశాలు: కోర్సు 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటే 2 ఏళ్ల PUC + 4 ఏళ్ల BTEC, మొత్తం 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ అన్నమాట. క్యాంపస్లు నూజివీడు, ఇడుపులపాయ అంటే ఆర్కే వెళ్ళి, ఒంగోలు, శ్రీకాకుళం. మొత్తం సీట్లు చూసినట్టయితే 4400 ఉన్నాయి. ప్రతి క్యాంపస్కి వచ్చేసి 1100 సీట్లు ఉన్నాయి. అర్హత 2026 10వ తరగతి ఉత్తీర్ణత అంటే 10వ తరగతి మార్కుల ఆధారంగానే సీటు కేటాయిస్తారు, అర్హత ఉంటుందన్నమాట. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం 1 మే 2026, దరఖాస్తుకు చివరి తేదీ 30 మే 2026 సాయంత్రం 5 గంటలకు వరకు, అంతవరకు మాత్రమే. తాత్కాల అంటే తాత్కాలికంగా ఎంపిక జాబితా ఎప్పుడంటే 12 జూన్ 2026 అంచనా అన్నమాట. అటు ఇటు 13 అయినా ఉండొచ్చు. క్లాసులు ప్రారంభం 1 జూలై 2026. మరి ముఖ్య గమనిక ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా 0.4 డిప్రివేషన్ పాయింట్లు కలుపుతారన్నమాట. మరికొన్ని వివరాలకు మరియు దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్ RGUKT.inను చూడండి. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, RGUKT.in. మీరు ఇంతవరకు విద్యా సమాచారం విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఉద్యోగ సమాచారం వింటారు. కోల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు. కోల్ ఇండియా లిమిటెడ్ CIL కోల్కతా వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు

0: 660 విభాగాలు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష హిందీ, కంపెనీ సెక్రటరీ, ఇవన్నీ విభాగాలు. అర్హత చూసినట్టయితే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 55% మార్కులు సరిపోతాయి. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్నటువంటి వారు కూడా, ఆ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు April 30, 2026 నాటికి గరిష్టంగా 30 ఏళ్ళు మించరాదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు సడలింపులు వర్తిస్తాయన్నమాట. మరి వేతనం చూసినట్టయితే నెలకు 60,000 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు 12, 2026 నుంచి 11, 2026 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు 1,180 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు రుసుము లేదు. ఎంపిక ప్రక్రియ చూసినట్టయితే కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలో సాధించినటువంటి మార్కుల మెరిట్తో ఎంపిక జరుగుతుంది. అలాగే పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా https://www.coalindia.in/career-cil/jobs-coal-india/. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, https://www.coalindia.in/career-cil/jobs-coal-india/. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి.
0: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం పల్లవుల గురించి సమాచారం. తెలుసుకుందాం రండి శీర్షికకు స్వాగతం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం తెలుసుకుందాం రండి శీర్షికకు ఈనాటి అంశం పల్లవుల గురించి సమాచారం తెలుసుకుంటారు. పల్లవులు క్రీస్తుశకం 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. శాతవాహనుల పరిపాలన అనంతరం దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి కాంచీపురం రాజధానిగా రాజ్యపాలన కొనసాగించారు. ఇది ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. చరిత్రకారుల్లో పల్లవుల ఉనికి గురించి ఏకాభిప్రాయం లేదు. క్రీస్తుశకం 575వ సంవత్సరంలో పల్లవుల సామ్రాజ్యాన్ని సింహవిష్ణువు నెలకొల్పాడు. సింహవిష్ణువు వారసుల్నే నవీన పల్లవులుగా పిలుస్తారు. వీరు దాదాపు 300 సంవత్సరాల వరకు కాంచీపురంను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వాస్తు శిల్పకళకు వీరు ఎక్కువ సేవ చేశారు. ప్రసిద్ధ పల్లవుల్లో సింహవిష్ణువు కుమారుడైన మొదటి మహేంద్రవర్మ, మొదటి మహేంద్రవర్మ కుమారుడైన మొదటి నరసింహవర్మ, రెండో మహేంద్రవర్మ, రెండో నరసింహవర్మ కీర్తి సాధించారన్నమాట. పల్లవులు ద్రావిడ వాస్తుశిల్పానికి, ముఖ్యంగా మహాబలిపురం రాతి రథాలకు, గుహాలయాలకు నాంది పలికారు. మరి ఇప్పుడు కొంతమంది పల్లవ రాజుల గురించి సమాచారం తెలుసుకుందాం. ముందుగా మొదటి మహేంద్రవర్మ గురించి తెలుసుకుందాం. రాజు గురించి, ఈయన క్రీస్తుశకం 600 నుంచి క్రీస్తుశకం 630 వరకు రాజ్యపాలన కొనసాగించారు. ఇతను పల్లవ రాజులందరిలో గొప్పవాడు. పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి సింహ విష్ణువు కుమారుడు మొదటి మహేంద్రవర్మ. ఇతను పల్లవ రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది వరకు విస్తరించాడు. ఇతనికి గుణరుడు, విచిత్ర విత్తి, చిత్రకారపులి, మత్త విలాస అనేటువంటి బిరుదులున్నాయి. ఇతను సాహిత్య

లో గొప్ప ప్రావీణ్యత గలవాడు. ఇతను ప్రారంభంలో జైన మతాన్ని ఆదరించి తర్వాత శైవ మతాన్ని స్వీకరించాడు. ఇతను సంస్కృతంలో మత విలాస ప్రహాసనం అనే నాటకాన్ని రచించాడు. ఇతను తిరుచునాపల్లిలో ఆలయాలు నిర్మించాడు. బాదామి చాళుక్యరాజైనటువంటి రెండో పులకేశి పల్లవరాజుకు చెందినటువంటి కర్మ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించాడు. క్రీస్తుకం 630 సంవత్సరంలో జరిగినటువంటి పుల్లలూరు యుద్ధంలో బాదామి చాళుక్యరాజు రెండో పులకేశి ఇతన్ని ఓడించాడు. ఇతను మొదటిసారిగా రాక్ కట్ టెంపుల్ డిజైన్తో నిర్మాణాలు చేపట్టాడు. చాళుక్యులతో జరిగినటువంటి యుద్ధంలో మొదటి మహేంద్రవర్మ మరణించాడు. ఇతని తదనంతరం తన కుమారుడైనటువంటి మొదటి నరసింహవర్మ రాజ్యాధికారం చేపట్టాడు. ఇప్పుడు మొదటి నరసింహవర్మ రాజు గురించి సమాచారం తెలుసుకుందాం. ఈయన క్రీస్తుకం 630 నుంచి క్రీస్తుకం 668 సంవత్సరం వరకు రాజ్యపాలన కొనసాగించారు. ఇతను పల్లవ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి గొప్ప రాజుల్లో ఒకరు. ఇతను తన తండ్రి మొదటి మహేంద్రవర్మ మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలంలో జరిగినటువంటి మణిమంగళ యుద్ధంలో బాదామి చాళుక్యరాజు రెండో పులకేశిని ఓడించాడు. ఇతను చాళుక్య రాజధాని అనేటువంటి బాదామిని ధ్వంసం చేశాడు. చోళ పాండ్య రాజులకు చెందినటువంటి రాజులను ఓడించారు. సింహళ రాజు అనేటువంటి మారవర్మను సింహళ రాజ్య సింహాసనంపై అధిష్ఠింపజేశాడు. ఇతనికి వాతాపి కొండ, మహామల్ల అనేటువంటి బిరుదులు కలవు. క్రీస్తుకం 642 సంవత్సరంలో చైనాయాత్రికుడైనటువంటి హ్యుయాన్ చాంగ్ ఇతని ఆస్థానాన్ని సందర్శించాడు. ప్రసిద్ధ కవి భారవి ఇతని ఆస్థానంలోనే పనిచేశారు. ఇతని తర్వాత ఇతని కుమారుడైనటువంటి రెండో మహేంద్రవర్మ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఇలా రెండో మహేంద్రవర్మ క్రీస్తుకం 668 నుంచి క్రీస్తుకం 670 వరకు రాజ్యపాలన కొనసాగించారు. ఈయన ఆదివరాహ దేవాలయంలో ఈయన గురించి ఇప్పటికీ ఈయన రాజ్యపాలన చేసినటువంటి సమాచారం చెక్కబడి చిత్రాల రూపంలో అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈయన తన తండ్రి తాతలాగే ఇతను కూడా కళలను ఆదరించాడు. అలాగే ఇతని తర్వాత ఇతని కుమారుడైనటువంటి మొదటి పరమేశ్వరవర్మ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈ మొదటి పరమేశ్వరవర్మ క్రీస్తుకం 670 నుంచి క్రీస్తుకం 685 వరకు రాజ్యపాలన కొనసాగించారు. ఈయన పెరుమల్లాలూరు యుద్ధంలో బాదామి చాళుక్యరాజు అయినటువంటి మొదటి విక్రమాదిత్యుని పాండ్యరాజు అయినటువంటి అరికేశ్వరుని ఓడించారు. ఈయన కూడా పల్లవ రాజుల్లో అత్యంత శక్తివంతమైనటువంటి రాజు. ఈయనకు బిరుదులు ఉగ్రతండ, లోకాదిత్య, ఏకమల్ల, రణజయ అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఈయన కూడా చాలా దేవాలయాలను నిర్మించారు. తర్వాత ఈయన కుమారుడైనటువంటి రెండో నరసింహవర్మ రాజ్యానికి వచ్చారు. ఈయన తర్వాత రెండో పరమేశ్వరవర్మ రాజ్యానికి వచ్చారు. తర్వాత రెండో నందివర్మ అంటే ఈయనకు అంటే ఎవరికి రెండో పరమేశ్వరవర్మకి వారసులు లేకపోవడంతో పండితులు గొప్ప వాళ్ళందరూ రెండో నందివర్మని పల్లవరాజుగా ఎంపిక చేశారనమాట. ఈయన కూడా ఎన్నో దేవాలయాలు నిర్మించారు. ఈయన తర్వాత వచ్చినటువంటి రాజులందరూ అసమర్థులు కావడంతో వీళ్ళ రాజ్యం చోళరాజుల సైన్యాలను దండెత్తడంతో వాళ్ళ రాజ్యంలో విలీనం అయిపోయిందనమాట. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పల్లవుల గురించి సమాచారం తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఇందులో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక యుగంలో జనజీవనాన్ని చైతన్యం చేసిన ప్రసార మాధ్యమం ఆకాశవాణి. వార్తాపత్రికలు చదవలేని వారికి తన వాణి ద్వారా వివిధ విషయాలు వినిపించి జ్ఞానవంతుల్ని చేయడానికి, సంగీత సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాటిలేని కృషి చేసింది ఈ ఆకాశవాణి. నేను ఆకాశవాణి కార్యక్రమంలో 1961లో తొలిసారిగా పాల్గొన్నాను. అప్పటికి విశాఖపట్టణంలో ఆకాశవాణి స్టేషన్ ఏర్పడలేదు. అప్పుడు నేను ఆనర్స్ 2వ సంవత్సరం చదువుతున్నాను. 1961 సంవత్సరం మాకు విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షసం అనే నాటకం పాఠ్యాంశంగా ఉండేది. ఒకనాటి క్లాసులో ఆచార్య ఎస్వి జోగారావు గారు ఈ నాటకంలో చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి రాజుగా చేయడానికి అనేకమైన రాజకీయ పుటెత్తులు ప్రదర్శించాడు కదా, చివరకు విషకన్యను కూడా శత్రువుల మీద ప్రయోగించాడు, మరి ఆ చర్యలు సమర్థనీయమేనా అని అడిగారు. నేను సమర్థనీయమేనండి అన్నాను. విషకన్య అంటే ఇక్కడ చిన్న వివరణ అవసరం. ఒక బాలికకు పసితనం నుండి రోజూ చిన్న మోతాదులో విషం తినిపిస్తారు. ఆమె యువతిగా మారేనాటికి విషకన్యగా మారిపోతుంది. ఆమె సాంగత్యం వల్ల పురుషులు మరణిస్తారు. అది విషయం. సమర్థనీయమే అన్నావు కదా, ఎలా సమర్థనీయమో రాసి రేపు క్లాసుకు తీసుకురా అన్నారు. నా జూనియర్ శ్రీమతి సూర్యభాస్కరం చేత చాణక్యులు చేసిన పనులు ఏవీ సరియైనవి కావు అని రాయించారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ఆ వ్యాసాలు చదివించారు. ప్రతి అంశానికి సమాధానం వచ్చేలా మా చేత తిరగరాయించారు. మళ్ళీ మళ్ళీ చదివించారు. వాక్యంలో ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడ నొక్కి పలకాలో నేర్పించారు. అప్పుడు చెప్పారు, వచ్చే ఆదివారం ఉదయం మనం జంఖానా క్లబ్ దగ్గర ఒక ఇంజనీర్ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి విజయవాడ రేడియో కేంద్రం నుండి శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు వచ్చి ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో మీ ఇద్దరి ప్రసంగాలు రికార్డు చేస్తారు. అవి విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అవుతుంది అని చెప్పారు. మేము ఇద్దరం చాలా ఆనందించాం, ఆశ్చర్యపడ్డాం, కొంచెం భయపడ్డాం కూడా. అయితే ఆనాటి శుభారంభం రేడియోతోనూ శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారితోనూ నా అనుబంధాన్ని పెంచుతూ వచ్చింది. శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు ఆ తర్వాత కూడా విశాఖ వచ్చినప్పుడల్లా యూనివర్సిటీలో కానీ, జిల్లా పరిషత్ ఎదురుగా ఉండే లేడీస్ క్లబ్ ప్రాంగణంలో కానీ వివిధ కార్యక్రమాల్లో రికార్డు చేసేవారు. ఆవిడ ప్రధానంగా స్త్రీల కార్యక్రమాలు చేసిన ఆంధ్ర కవయిత్రులు, కవికొండల వెంకటరావు గారి కవితలలో కాంతామణులు, కవయిత్రులుగా పేరు పొందిన మొగలురాణులు, స్త్రీల పాటల్లో శ్రీకృష్ణుడు అనే అంశాల మీద నా చేత ప్రసంగాలు చేయించారు. నేను 1967-68లలో విజయవాడ మ్యారిస్టల్లా కాలేజీలో పనిచేశాను. అప్పుడు ఆమెతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం ఏర్పడింది. సీతమ్మ గారి సలహాలు అనే పేర ఆవిడప్పుడు చాలా కార్యక్రమాలు నా చేత రాయించారు. ఆ తర్వాత 1975లో నేను విశాఖపట్నం వచ్చాను. అప్పటికి విశాఖపట్టణంలో రేడియో స్టేషన్ వచ్చింది, కానీ అది అగనంపూడిలో ఉండేది. అప్పట్లో శ్రీ నరసింహమూర్తి గారు అధికారి. వీరు చిత్రకారులు బాపు గారి సోదరులు. నేను అప్పుడు తెలుగు శాఖలో పరిశోధకురాలిగా ఉండేదాన్ని. మా శాఖ నుండి ఆచార్య జోగారావు గారు, ఆచార్య దొనప్ప గారు, ఆచార్య శ్రీరామూర్తి గారు వెళ్ళి ప్రసంగాలు ఇచ్చి వచ్చేవారు. ఇవన్నీ సాహిత్య ప్రసంగాలే. నేను కూడా 2-3 సార్లు ఆ స్టేషన్కు వెళ్ళాను. ఆంధ్ర వచనవాంగ్మయ పరిణామం, ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర గ్రంథ వైశిష్ట్యం, జాషువా కవిత్వంలో

0: మానవతా దృక్పథం వంటి ప్రసంగాలు అక్కడ చేసినవే. 1975లో నేను అధ్యాపకురాలిగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖకు వచ్చాను. అప్పటికి మా తెలుగు శాఖ, ఆకాశవాణి కేంద్రం చాలా దగ్గరగా వచ్చాయి, నడిచి వెళ్లే దూరం. అప్పట్లో ఆచార్య జోగారావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆంధ్ర ప్రబంధ వాంగ్మయ వైశిష్ట్యము, సౌందర్యనందము, ఆధునిక మహాకావ్యము, భావకవిత్వ ప్రయోజనము అనే అంశాల మీద జరిగిన సంచికా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. సంచికా కార్యక్రమంలో ఒకరు ప్రధాన వక్తగా ఉంటారు, మరో ఇద్దరు ఆ ప్రధాన వక్త అడిగిన ప్రశ్నలను బట్టి వారి వారి అభిప్రాయాలను సోదాహరణంగా, సోపపత్తికంగా వివరిస్తారు. చివరగా ప్రధాన వక్త చక్కని ఒక సమన్వయంతో కూడిన ముగింపుతో ఆ చర్చా కార్యక్రమం ముగిస్తారు. ఈ సంచికా కార్యక్రమంలో ఒకసారి చలం సాహిత్యం మీద ఒక కార్యక్రమం ఆకాశవాణి నిర్వహించింది. అది విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలు సంయుక్తంగా చేసినది. దీనిలో విశాఖపట్నం నుండి నేను, విజయవాడ నుండి డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు, కడప కేంద్రం నుండి డాక్టర్ ఎన్ రామచంద్ర గారు పాల్గొన్నాం. రాత్రి 10 గంటలకు ప్రసారమైంది చలం ఆధ్యాత్మిక దృష్టి అనే అంశం మీద నా ప్రసంగం. అప్పట్లో ఇది పలువురు ప్రశంసలను పొందింది. దీన్ని బ్రిడ్జ్ కార్యక్రమం అంటారు. ఒక కవి రచనల మీద వివిధ కోణాల్లో ముగ్గురు మాట్లాడడం ఒక పద్ధతి. నేను, మరో ఇద్దరు సీనియర్ పరిశోధకులు కలిసి డాక్టర్ ఉమర్ అలీషా కవి గారి రచనల గురించి ఒక కార్యక్రమం చేశాం. ఉమర్ అలీషా గారి కవిత్వం గురించి డాక్టర్ బి అరుణకుమారి, ఉమర్ అలీషా గారి నాటకాల గురించి డాక్టర్ సి సూర్యకాంతం, ఉమర్ అలీషా గారి రచనల్లో స్త్రీ జనాభ్యుదయం అనే దాని మీద నేను మాట్లాడాము. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి పలుసార్లు ప్రసారం చేశారు. విశ్వనాథ పంచసతి వైశిష్ట్యము, ఆంధ్ర వాంగ్మయంలో కోకిల, దేశభాషలందు తెలుగు లెస్స, సంగీత సాహిత్యాలు, శతాబ్దాల నాటి కవిత యక్షగానం, తెలుగువారి పెళ్లి పాటలు, చలం సాహిత్యంలో స్త్రీ, చింతాదీక్షితులు గారి లక్కపిడతలు నా సాహిత్య ప్రసంగాల్లో కొన్ని. ఇవి కాక డాక్టర్ కృష్ణకుమారి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండగా ఆధునిక కవులు రచయితల పుట్టినరోజులకు తప్పకుండా వారి వారి సాహిత్యాల మీద ప్రసంగాలు ప్రసారం చేసేవారు. ఆ క్రమంలో ఆమె నా చేత మునిమాణిక్య నరసింహారావు గారి కాంతం, రాయప్రోలు వారి భావకవిత సౌందర్యం, దువ్వూరి రామిరెడ్డి గారి కృషివలుడు అనే అంశాల మీద మాట్లాడించారు. శ్రీయుతులు వై గంగిరెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2003-2004 సంవత్సరాల్లో వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే తెలుగువారి కోరికను గమనించి వ్యాసపీఠం అనే పేరుతో వ్యాసముని ప్రణీత పరమార్థము తెలుగువారికి తేటతల్లం చేసే బృహత్ ప్రణాళికను చేపట్టారు. ఆ ప్రణాళికలో అరణ్యపర్వం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. 18 మంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క పర్వం మీద 6 ఉపన్యాసాలకు తగ్గకుండా, 10కి మించకుండా క్రమం తప్పకుండా ప్రతి గురువారం 9 గంటలకు ప్రసారం చేశారు. అదొక మహాయజ్ఞంలా సాగింది. అరణ్యపర్వంలో భారత కథతో పాటు నలకథ, రామకథ, పతివ్రత కథ, సావిత్రి కథ వంటి రసమయమైన కథలు కూడా ఉన్నాయి. నా ఉపన్యాసాలను విన్న మా గురువులు వాటిని అక్షర రూపంలో పెట్టమ్మా అన్నారు. శ్రీ గంగిరెడ్డి గారు అచ్చు వేసుకోవడానికి అనుమతినే కాదు, ఆ వ్యాసపీఠానికి ఒక చక్కటి పీఠికను కూడా అందించారు. ఆకాశవాణి సౌజన్యంతో ఆ పుస్తకావిష్కరణ శ్రీమతి ప్రయాగ వేదవతి గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. అప్పట్లో అసలు రేడియో వారికి ఒక పత్రిక ఉండేది. అందులో ఆ నెలలో ప్రసారమైన మంచి ఉపన్యాసాలను ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు వాణి. నా వ్యాసం ఒకటి అందులో ప్రచురింపబడినట్లు గుర్తు. ఆకాశవాణి విశాఖపట్నం నుండి సుప్రసిద్ధ కథకులు భరాగో, గండికోట బ్రహ్మాజీరావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, బలివాడ కాంతారావు గారు వంటి వారి కథలు వారి స్వరాల్లో వినబడేవి.
1: ఇక్కడ కథల విషయంలో మరో విషయం చెప్పాలి. 2000 సంవత్సరంలో శ్రీయుతులు కేవీ రావు గారు ప్రోగ్రామ్ హెడ్గా ఉండగా చెన్నైసూరి గారి నీతి చంద్రికలోని 18 కథలను సరళమైన భాషలో సంక్షిప్తంగా వ్రాయించారు. మంచి వాచకం గల వారిచే చదివించి ప్రసారం చేశారు.
0: ఈ మధ్యకాలంలో గిరిజనుల జీవితాన్ని చిత్రిస్తూ చింతకింది శ్రీనివాసరావు గారు కథలు అదే రీతిలో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి చేసిన మరో గొప్ప ప్రయోగం, బహుజనాదరణ పొందిన నవలలను చదువుకోలేని శ్రోతల కోసం రేడియో ప్రసారం చేయడం.

శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు ముప్పాళ రంగనాయకమ్మ గారి బలిపీఠం అనే నవలను, ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలను ధారావాహికంగా రేడియోలో ప్రసారం చేయడానికి వీలుగా రూపొందించారు. ఈ రెండు నవలలు విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అయ్యాయి. అప్పట్లో ఈ కార్యక్రమం శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నేటికీ నవలలను రేడియోలో ప్రసారం చేయడంలో రేడియో తనదైన ప్రత్యేకతను తాను నిలుపుకునే ఉంది. నాటక ప్రక్రియకు ఆకాశవాణి అందించే ప్రోత్సాహం అంతులేనిది. రేడియో నాటక వారోత్సవాలు, జాతీయ నాటక కార్యక్రమాలు దీనికి మంచి ఉదాహరణలు. ఇవే కాక ప్రాచీన పద్య నాటకాల్లోని పద్యాలు వినిపించడం, బుర్రకథలు, హరికథలు ఆకాశవాణిలో ప్రచారం చేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. జానపద కళారూపాలను, జానపద గేయాలను ప్రసారం చేయడం సాహిత్య పోషణలో భాగమే కదా. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో ఒక గంట వ్యవధిలో ఎవరైనా అష్టావధానం చేయగలిగితే అవకాశం ఇస్తాము అన్నారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ముందుకు వచ్చి 45 నిమిషాలలో అష్టావధాన కార్యక్రమాన్ని అవలీలగా అద్భుతంగా పూర్తి చేశారు. అప్పట్లో ఈ సాహిత్య కార్యక్రమం తెలుగునాట ఇంటింటా వార్తగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ విశాఖపట్నం కేంద్రం కవన విజయం అనే పేర వారం వారం ఒక సమస్యను ఇచ్చి శ్రోతల నుండి సమస్యాపూరణాలను ఆహ్వానించి ఆయా పూరణ పద్యాలను ప్రసారం చేస్తున్నది. సకృత్తుగా దత్తపదులు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఆకాశవాణి పద్య సాహితికి ఇచ్చే ప్రోత్సాహానికి ఇది మంచి నిదర్శనం. ఆకాశవాణి సాహిత్య సేవా విభాగాల్లో పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడం కూడా చెప్పుకోవాలి. కథా సంపుటులు, కావ్యాలు, నాటకాలు, నవలలు కొత్తగా ఆవిష్కరించబడినప్పుడు ఆకాశవాణికి రచయిత 2 కాపీలు సమీక్షార్థం అని వ్రాసి పంపితే యథావకాశాన ఆ పుస్తకాలను సమర్థులైన వారి చేత సమీక్ష చేయించే పద్ధతి ఉండేది. ఆ సమీక్ష విని శ్రోతలు పుస్తకాలు కొనుక్కునేవారు. ఆంధ్ర కావ్యాలను పెక్కింటిని ఆంగ్లీకరించి ప్రచురించిన అమెరికావాసి ఆచార్య వెల్చేర్ నారాయణరావు గారిని అమెరికాలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా స్థాపించి అన్నమాచార్య సాహిత్యాన్ని ప్రచారం చేసిన డాక్టర్ సొంటి శారదాపూర్ణ గారిని, అమెరికాలో ఆంధ్ర సాహిత్య పోషకులుగా ఉంటూ హాస్య కథకులైన శ్రీ చిట్టెన్రాజు గారిని ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. తెలుగు సాహిత్య రంగంలో తమ జీవిత చరిత్రలు వ్రాసుకున్న ప్రముఖుల రచనలను శ్రోతలకు పరిచయం చేసే చక్కని కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నిర్వహించింది. కళాప్రపూర్ణులు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారిది, జాషువా గారిది నేను పరిచయం చేశాను. ఆకాశవాణిలో ప్రసారం చేసిన నాటికలను, రూపకాలను సంపుటులుగా ప్రచురించేవారు. సంగీత రూపకాల మీద డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారు పరిశోధన చేశారు. ఆకాశవాణిలో ప్రసారం చేసిన తమ భాషా సాహిత్యోపన్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన వారిలో నాకు తెలిసినంతలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ప్రథములు. నా రేడియో ప్రసంగాలు అనే పేర వారు ప్రచురించారు. ఆ తర్వాత ఆచార్య దొనప్ప గారు తమ భాషా సాహిత్య హరికథా సంబంధి ఉపన్యాసాలను ఆకాశ భారతి అనే పేర అచ్చువేశారు. గుంటూరులో ఆచార్య గంగప్ప గారు కూడా వారి ప్రసంగాలను అచ్చువేసినట్లు విన్నాను. నేను సైతం అన్నట్లుగా నా రేడియో ప్రసంగాలను మలయమారుతం అనే పేర 2011లో అచ్చువేసుకున్నాను. ఈ పుస్తకాన్ని నేను శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారికి అంకితమిచ్చాను. ఈ పుస్తకానికి శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీమతి ప్రయాగ వేదవతి గారు చాలా విలువైన అభిప్రాయాలు రాశారు. నేను నా భారతోపన్యాసాలు భారతవాణి పేర 2004లోను, మలయమారుతం 2011లోను ప్రచురించి ఆకాశవాణితో నాకు గల అనుబంధాన్ని లోకానికి తెలియచెప్పాను. ఆకాశవాణి స్వరపథమైనట్టుది. గాయకుల, కవుల, నటుల, ఉపన్యాసకుల కంఠస్వరాన్ని వారి వారి స్వరపేటికల నుండి స్వీకరించి జాగ్రత్త పెట్టి భావితరాలకు అందిస్తున్నది. శ్రీ నండూరి సుబ్బారావు గారు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, రేడియో అన్నయ్య అక్కయ్యలు ఎప్పటికీ చిరంజీవులే. ఇన్ని చెప్పిన శ్రీ ఉషశ్రీ గారి రామాయణ భారత ప్రవచనాలు నేటికీ చెవుల్లో నినదిస్తూ ఉంటాయి. ఏమైనా ఆకాశవాణి జ్ఞాపకాలు అపురూపమైనవి. ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, పనులు చేసుకుంటూ, సమయాన్ని వినియోగించుకుంటూ విజ్ఞానవంతులమయ్యాము. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆకాశవాణి

0: జ్ఞానవాణిగా సేవలందించింది. ఆకాశవాణితో నా అనుబంధాన్ని ఆనందంగా నెమరు వేసుకునే అవకాశం ఇచ్చిన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం వారికి నా ధన్యవాదాలు. త్వరలో శతాబ్ది ఉత్సవాల వైపుగా ప్రయాణిస్తున్న ఆకాశవాణికి జయజయలు. నమస్కారం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలపడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఇంధన సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో అవసరమని, దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం మనపై తక్కువగా ఉంటుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు కేంద్రం మరింత వేగంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు 1,700 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొదటి పీఎం మిత్ర పార్కు ఇదే కావడం విశేషం. వ్యవసాయం, దారం, కర్మాగారం, ఫ్యాషన్, విదేశీ మార్కెట్ అనే 5F సూత్రంతో వస్త్రరంగాన్ని బలోపేతం చేస్తామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: భారత్ దునియాకి బహుత్ బడి ఇకానమీ థా, వస్త్ర ఉద్యోగ్ కి బహుత్ బడి భూమిక థి. వరంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కి పీఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. యానీ ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజ్గార్ కా నిర్మాణ్ హోగా.
2: అలాగే గుడేబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్దికి శంకుస్థాపన చేశారు. కాజీపేట విజయవాడ రైలు మల్టీ ట్రాకింగ్ కారిడార్, కాజీపేట బైపాస్ లైన్లతో పాటు హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా తలెత్తే వరదలు, వడగాలుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల సమీకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై అమిత్ షా చర్చించారు. తమిళగ వెట్రకళగం టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆ రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందన

0: అభినందనలు తెలియజేశారు. న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 31న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. శిఖరాగ్ర భేటీకి ముందుగా మే 28న ఉన్నత అధికారుల సమావేశం, 29న విదేశాంగ మంత్రుల చర్చలు జరగనున్నాయి. ఆర్థిక అభివృద్ది, వాణిజ్యం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సేవా, ఆధ్యాత్మికత, సామాజిక పరివర్తనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఈరోజు జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అనంతరం సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థల కంటే సామాజిక భాగస్వామ్యమే అత్యంత శక్తివంతమైనదని, దేశ నిర్మాణానికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారిత, అంతర్గత శ్రేయస్సు ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన 2 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ సమాజం వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తమను రక్షించడానికి రాజ్యాంగం ఉందని, హక్కులకు భంగం కలిగితే కోర్టులు ఖచ్చితంగా స్పందిస్తాయన్న భరోసా నేడు ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: 1947 से लेकर आज तक इस देश में पार्लियामेंट के माध्यम से और विधानसभाओं के माध्यम से जितने भी परिवर्तन हुए और बहुत अच्छे तरीके से हमने परिवर्तन किए हैं. पूरे देश की जनता में एक प्रकार से विश्वास है कि मुझे अन्याय होगा तो संविधान जाग रहा है, मेरे अधिकारों पर आघात होगा तो न्याय के द्वार खुले हैं, और कहीं पर भी कमजोर व्यक्ति की आवाज को दबाया जाएगा तो न्यायालय में आवाज जरूर सुनी जाएगी. और
0: భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ తదుపరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ అరేబియా సముద్రంలోని కీలక సముద్ర మార్గాలను, దేశ పశ్చిమ తీర రక్షణను పర్యవేక్షిస్తుంది. సంజయ్ వాత్సాయన్ ప్రస్తుతం నౌకాదళ వైస్ చీఫ్గా సేవలందిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఈ ఆలయం రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి కర్బన ఉద్గార రహిత ఆలయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మరోవైపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లో రానున్న 4-5 రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య భారతం, ఆండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత్ 44 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీ ఈ నెల 17న ముగుస్తుంది. 28 దేశాల నుండి 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అర్హత సాధనలో ఈ ఛాంపియన్

0: లీడర్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పవిత్ర బంధం చిత్రం కోసం కేజేఎస్ దాసు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట అభిషేకం చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ సునీత పాడినటువంటి పాట. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.
1: ఇవాటి నుంచి నువ్వే అమ్మని చూసుకోవాలి, సరేనా?
2: సరే అంకుల్.

0: మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఆర్య చిత్రం కోసం సాగర్ పాడినటువంటి పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: మీరు వింటున్న చిత్రమందిర్ కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
1: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
0: ప్రకటన విన్నారు శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్నటువంటి కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 9:30 యథావిధిగా చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్నటువంటి పాట

గోపి గోపికా గోదావరి చిత్రం కోసం చక్రి కౌసల్య పాడినటువంటి పాట. సంగీతం చక్రి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు విన్నారు. మరలా ఈరోజు రాత్రి 9:30 ప్రసారమయ్యే చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలను వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అరుంధతి చిత్రం కోసం కైలాస్ కేర్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజకోటి, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

శ్రోతలకు ముఖ్య గమనిక: రేపు ఉదయం 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సిసింద్రి చిత్రం కోసం స్వర్ణలత పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజ్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 మెగాహెర్ట్జ్పై. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట గోరింటాకు చిత్రం కోసం మనో, సుజాత, సునీత పాడినటువంటి పాట. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం ఈఎస్ మూర్తి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట ఆపద్ బాంధవుడు చిత్రం కోసం చిత్ర పాడినటువంటి పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట శంకరాభరణం. చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడినటువంటి పాట. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం త్యాగరాజ స్వామి కీర్తన్ నుంచి తీసుకోబడింది.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.